ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వీజమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 22వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 30 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం దేశభక్తి గీతం విందాం. పునీత వేదనాదమై బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు సుందరకాండ నాలుగవ భాగం విన్నారు. గానం చేసిన వారు శ్రీ ఎంఎస్ రామారావు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట నేటి వ్యాఖ్యాత శ్రీ కె మారుతీరావు.
1: ఎరుక గల వారి చరితలు గరుచుచు సజ్జనుల గోస్తి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దాని మరో కనుష్టించున్నది సమంజస బుద్ధి. మహాభారతంలోని ఆది పర్వంలో నన్నయ మహాకవి సత్సాంగత్యము వలన కలుగు లాభాలను గురించి వివరించిన నీతి పద్యం ఇది. జ్ఞానులైన పెద్దలు జీవిత చరిత్రలను చదువుచు సజ్జనుల సమావేశంలో శ్రద్ధగా కూర్చొని ధర్మాన్ని తెలుసుకుంటూ తెలుసుకున్న ధర్మాన్ని మరచిపోకుండా మంచి బుద్ధితో ఆచరించాలని భావం. దీనిని యయాతి మహారాజు తన కుమారుడైన ఊరుడికి పట్టాభిషేకం చేసే ముందు చెప్పిన నీతి మాట. ఇది ఏవో బాధ్యతలు చేపట్టబోయే వారికే కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకం. అందుకే యయాతి ద్వారా నన్నయ్య గారు సమంజస బుద్ధిన్ అని నొక్కి వక్కాణింపజేశారు. మంచి వారితోనే స్నేహం చేయాలి, తన చుట్టూ మంచివారినే ఉంచుకోవాలి, అప్పుడు మనం కూడా పూలతోడ నార వాసన పొందినట్లు కీర్తిని పొందగలం, భగవంతుని చేరగలం. సత్సాంగత్యము వలన ధర్మాధర్మాలు, ఆచరింపవలసిన విషయాలు, ఆచరణకు అయోగ్యమైన విషయాలు, కొత్త కొత్త విషయాలు ఎన్నో మనకు తెలుస్తాయి. తద్వారా వివేకంతో మనసు ప్రశాంతత నొందుతుంది. సాక్షాత్తు భగవత్ స్వరూపులైన జగద్గురులు ఆది శంకరాచార్యుల వారు తన భజగోవిందం స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ప్రబోధించారు. గమనించారా? కఠోర తపోనిష్టల చేతను, యోగాభ్యాసముల వలనూ సాధ్యం కానటువంటి జీవన్ముక్తిని సత్సాంగత్యం ప్రసాదిస్తున్నది. సత్సంగత్వం ద్వారా నిస్సంగత్వము కలుగుతుంది. అంటే కర్మల మీద, కర్మ ఫలముల మీద ఆశ నశిస్తుంది. దీనినే కర్మ సన్యాస యోగంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఈ నిస్సంగత్వం ద్వారా నిర్మోహత్వం లభిస్తుంది. మోహము అనగా కోరిక, ఇష్టము, ప్రేమ, వీటినన్నిటినీ నిర్మోహత్వం దూరం చేస్తున్నది. తద్వారా నిశ్చలతత్వం ఏర్పడి జీవన్ముక్తి లభిస్తున్నది. ఇదన్నమాట సత్సాంగత్యం ద్వారా లభించే అసలైన సిసలైన సంపద. కాస్త అలవాటు చేసుకుంటే ఇదేమంతా కష్టమైనది కాదు, నిష్ఠూరమైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బు, భూములు, ఇళ్ళు, హోదాలు ఇవ్వాలని ఆరాటపడతారు, ఇష్టపడతారు. కానీ ఇవేవీ వారికి శాంతిని, ప్రశాంత జీవితాన్ని ఇవ్వలేవు. నిజంగా పెద్దలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్త కఠినమైనా సరే నీతి వాక్యాలను, నీతి కథలను, నీతి పద్యాలను, నైతిక విలువల గురించి వివరించి నేర్పించాలి. ఇదే సుమ మన సంతతికి ఇచ్చే నిజమైన వారసత్వ సంపద. ఇటువంటి నైతిక గుణాలు ఏ ముంగిట్లోనో, ఏ అంగట్లోనో ఎన్ని కోట్లు వెచ్చించినా దొరకినవి. ఇవి కేవలం సత్సాంగత్యము ద్వారానే పైసా ఖర్చు లేకుండా సులభంగా పొందవచ్చు. ఇది ముమ్మాటికి నిత్య సత్యం. వీటిని గనక మనం పిల్లలకు చెప్పకుంటే ఏదో ఒకనాడు పిల్లలు మనకు ఎదురు తిరిగి మాకు ఎందుకు చెప్పలేదు అని నిందను పెద్దలు భరించాల్సి వస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ప్రతి తల్లి తండ్రి ఈ విషయాన్ని పిల్లలకు బోధి

0: పూజలు వ్రతాలు చేయడం, రక్తదానం, నేత్రదానం, అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ సత్సంగత్యాలే. అంతవరకు ఎందుకు? మనం ఈనాడు అనంతపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రతిరోజు ప్రసారమయ్యే వినదగు మాటను వినడం కూడా సత్సాంగత్యమే. చూసారా, సత్సాంగత్యం మనకు అతి చేరువలో ఎంత సులభంగా పైసా ఖర్చు లేకుండా లభిస్తున్నదో. అందువల్ల మనమందరం దీనిని సద్వినియోగపరచుకుందాం. నిరంతరం సత్సాంగత్యంలోనే గడుపుదాం, ప్రశాంతత నొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు.
1: శ్రీ కె మారుతీరావు వినిపించిన వినతకు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యత పరీక్షలు, ఈ అంశం గురించి మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తెలియజేస్తారు.
2: రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు రైతులకి నేను చెప్పబోయే అంశం ఏంటంటే, క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యత పరీక్ష చేసుకోవడం ఎలా అనే దాని గురించి. మనము పంట ఉత్పత్తికి పెంచడం కోసం సాధారణంగా రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాము. ఈ రసాయనిక ఎరువుల మూలంగా పంట నాణ్యత మరియు పంట యొక్క ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. కావున మనం వాడే రసాయనిక ఎరువులు నాణ్యత విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎందుకనగా పంట సాగులో 50-60% వ్యయము ఒక రసాయనిక ఎరువుల మీదే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అలాగే మనం వాడి ఎరువు కనుక నాణ్యత లేకపోతే పంట దిగుబడి తగ్గడమే కాకుండా నేల సారాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారము ఏదైనా పదార్థము రసాయనిక ఎరువులో కలిపి దాని యొక్క నిర్దిష్టమైన పోషకాలు మొక్కకి అందించడం తగిన పదార్థాన్ని ఏదైనా సరే మనము కల్తీ ఎరువుగా గుర్తించడం జరుగుతోంది. ఈ కల్తీ సాధారణంగా చౌకగా దొరికే వనరులు వాడి ఎరువులను కల్తీ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా సాధారణమైన ఉప్పు, జిప్సము, సున్నము, సోడా యాషు, డోలమైటు, మట్టి, రంగు ఇసుక మరియు బంకమన్ను ఇవన్నీ కలపడం మూలంగా నిర్దేశించిన ప్రమాణంలో పోషకాలు లేక మన పంటలు దిగుబడి తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మోసం నుంచి మనము బయటపడటానికి క్షేత్రస్థాయిలో ఎరువుల నాణ్యత పరీక్ష చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అవసరము. మీరు సాధారణంగా మార్కెట్లోనే చూస్తుంటారు, ఏదైనా తక్కువ ధరకు దొరికే ఎరువుని ఖరీదైన ఎరువులో కలిపేసి మన దగ్గర ఎక్కువగా ధరని వసూలు చేయడం జరుగుతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాషు ఖరీదైన ఎరువుని తక్కువ ఖరీదున్న మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కలిపేసి అమ్మడం కూడా జరుగుతుంది. అలాగే గుళిక రూపంలో ఉండే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని డిఏపి ఎరువుగా, అంటే డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువుగా అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు పంట సాగులో నకిలీ ఎరువులు వాడటం మూలంగా చాలా ఇబ్బందులు, నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. కావున మనము ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా కల్తీ ఎరువులను గుర్తించి నివారించవచ్చు. అందులో ముఖ్యంగా సాధారణంగా మన రైతు స్థాయిలో, క్షేత్రస్థాయిలో కానీ మన పరీక్ష చేసుకోవడానికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటగా భౌతికపరమైన పరీక్షలు చేయడం. ఇది మనము క్షేత్రస్థాయిలో కానీ మన పొలంలో కానీ చాలా తొందరగా సులువుగా చేసుకోవడం జరుగుతుంది. కావున క్షేత్రస్థాయిలో పరీక్షలు అనగా ముఖ్యంగా భౌతికంగా పరీక్షలు, నాణ్యమైన ఎరువు ఎప్పుడు పొడిగా ఉంటుంది. ఎందుకనగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం తయారు చేసిన ఎరువులో 1% కన్నా తక్కువ తేమను ఉండాలని నిర్దేశించబడింది. కావున వచ్చిన ఎరువు ఖచ్చితంగా పొడిగా ఉండాలి. ఒకవేళ పొడిగా లేకుండా అది జిగురుగా కానీ బంకగా కానీ గడ్లగట్టు కానీ ఉంటే అందులో ఏదో విధమైన కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇక రెండో అంశం, నాణ్యమైన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఒకే రంగు, ఒకే రూపం, ఒకే పరిమాణంలో ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎరువు

0: రంగురంగులుగా ఉన్నా, సరైన పరిమాణం లేకపోయినా, సరైన ఆకారం లేకపోయినా కూడా మనం దాన్ని కల్తీగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా మూడవ విషయం, వాడి ఎరువులు సాధారణంగా నీటిలో కరుగుతాయి. ఎందుకంటే మొక్క నీటిలో కరిగిన పోషకాలని మాత్రం గ్రహించగలదు. కావున మనకి వచ్చిన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఖచ్చితంగా నీటిలో బాగా కరుగుతుంది. కావున దీన్ని బట్టి మనం కల్తీ ఎరువుని గుర్తించవచ్చు. అలాగే కొన్ని రకాల ఎరువులు ఉన్నాయి, ముఖ్యంగా అమోనియం నైట్రేట్. ఇది పూర్తిగా నీటిలో కరిగిపోతుంది, అలాగే ఇది రంగు తెల్ల రంగులో ఉంటుంది, అలాగే దీని యొక్క ఆకారము స్ఫటిక రూపంలో ఉంటుంది. కావున ఇది నీటిలో కరక్కపోయితే అది కల్తీగా మనం గుర్తించవచ్చు. అలాగే కాల్షియం అమోనియం నైట్రేట్ అనే ఎరువు, ఇది మాత్రం నీటిలో పూర్తిగా కరగదు, కొంతవరకు మాత్రం కరుగుతుంది. అదేవిధంగా ఇది గ్రే కలర్ కానీ లైట్ బ్రౌన్ కలర్లా కానీ ఉండి ఇది పూర్తిగా పొడి రూపంలో ఉంటుంది. అలాగే అమోనియం సల్ఫేట్ నైట్రేట్ అన్న ఎరువు, ఇది మనం కొద్దిపాటి నీరు కలిపినా మొత్తం నీటిలో కరిగిపోతుంది. కరగని పక్షంలో దీనిలో ఏదో కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించే అవకాశం ఉంది. అలాగే ఇది రంగు తెలుపు రంగులో ఉంటుంది, అలాగే పింక్ కలర్లో కూడా ఉంటుంది. ఇది కూడా స్ఫటిక రూపంలో ఉండే ఎరువు కింద మనం గుర్తించవచ్చు. అలాగే అమోనియం క్లోరైడ్, ఇది కూడా పూర్తిగా నీటిలో 100% కరిగిపోతుంది. అలాగే ఇది రంగు విషయంలో తెల్లగా ఉంటుంది, అలాగే స్ఫటిక రూపంలో ఈ యొక్క ఎరువు ఉంటుంది. స్ఫటిక రూపంలో కాకుండా వేరే రంగులో ఉన్నా సరే కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా రైతులు అత్యధికంగా వాడే యూరియా విషయం తీసుకుంటే, యూరియా ఇది ఖచ్చితంగా నీటిలో కరుగుతుంది. నీటిలో కరగడమే కాకుండా చల్లని పదార్థం కింద ఉంటుంది. దీనిలో కనుక మనం ఏమాత్రం కొంచెం సున్నం కలపడం మూలంగా దాంట్లో నుంచి అమోనియా వాయువు రావడం జరుగుతుంది. ఈ అమోనియా వాయువు చాలా ఘాటుగా ఉంటుంది, కాబట్టి యూరియాలో ఎటువంటి కల్తీ జరిగినా మనం తొందరగా గుర్తించవచ్చు. అలాగే మనకందరికీ తెలిసిన విషయం, యూరియా గుళిక రూపంలో ఉంటుంది. అలాగే యూరియా కనుక బయట వాతావరణంలో పెట్టినప్పుడు వాతావరణం ఉన్న తేమని గ్రహించి కొంచెం ముద్దగా మారుతూ ఉంటుంది, కాబట్టి ఈ విషయం గ్రహించి దాని యొక్క కల్తీని గుర్తించవచ్చు. అలాగే సోడియం నైట్రేట్ అన్న ఎరువు, ఇది కూడా పూర్తిగా నీటిలో కరిగిపోతుంది, తెలుపు రంగులో ఉంటుంది, స్ఫటిక రూపంలో ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు మన రైతులు ఎక్కువగా ఈ ఎరువుని పంటకు కోసం వాడటం జరుగుతుంది. ఇది నీటిలో మాత్రం పూర్తిగా కరగదు, కానీ ఇది నీటిలో కలపడం వల్ల కొంత భాగం కరిగి కొంత అవశేష పదార్థం ఆ కింద భాగాన్ని చేరడం మనం గమనించవచ్చు.
1: సేద్యపు సుద్ధులు కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యత పరీక్షలు, ఈ అంశం గురించి మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ,
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికీ 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయి తింటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీహబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రిసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులు

0: విద్యార్థులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8 గంటలకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చర్మవ్యాధులు కారణాలు చికిత్స డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య తెలియచేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ అమరనారాయణ.

8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:30 వాణిజ్య సందేశాలు. 10:32 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఈ ఉదయం 11:00 దార్శనిక భారత్ వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 11:15 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:15 వాణిజ్య సందేశాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 14:00 ఆంగ్లంలో, 14:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 14:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 17:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 17:30 మీ హాస్యం మా గీతం ఫోనింగ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 నందనవనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఇ రాజ్యలక్ష్మి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు, 2026 రోజువారీ ముఖ్యాంశాలు. 10:20 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం. గానం పి. శాంతిశ్రీ. అరికిడైతే చాలు.

పి శాంతిశ్రీ గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు

నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్ట్రపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన
ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులు

0: ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ భారత్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరి అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పథకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పథకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక వినబోయే ముందు
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువుల తామర బురద పుల్ల.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: సమాచార వేదిక చదువుతున్నది మంగు మరుసూదన కృష్ణ. జిల్లా ప్రజాపరిషత్ ఉద్యోగుల విభజన ఓ కొలిక్కి వచ్చింది. పునః వ్యవస్థీకరణలో భాగంగా ఈ నెల 25 నుంచి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి నూతన జడ్పీ పరిపాలన ప్రారంభమవుతుంది. పాలకవర్గ పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తున్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో 31 మండలాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం జడ్పీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సిబ్బందిని విభజించారు. పదోన్నతులు, సీనియారిటీని బట్టి ఉద్యోగులను శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించారు. జిల్లాలో పలు మండలాల్లో వర్షం పడింది. అనంతపురం గ్రామీణంలో 28.4 మిల్లీమీటర్లు అత్యధిక వర్షం కురవగా బ్రహ్మసముద్రంలో 1.2 మిల్లీమీటర్లు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి కసరత్తు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. నవీకరించిన 1వ ప్రత్యేక మెజిస్ట్రేట్ భవనాన్ని సంబంధిత మెజిస్ట్రేట్ శివశంకర్తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం వేదిక విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:20 కావస్తోంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిశీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే.

నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన అవిద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథంలో అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యర్థ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్య మంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వ అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా ప్రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. 4 వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట.
వారే కాదు దేవతలంతా

0: కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతి అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు? వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాద్యై అష్టోపచారై అభ్యర్చ్య అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడ వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాంభరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు, అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్తవృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడో, అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథం అంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషినః. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి

పూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారులు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్ చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించమయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అనంట. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామక్రియ మరియు నిష్కామక్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణ

అకామయిస్తు కృతాక్రియాః తస్మాద్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం.

0: చేయాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత, జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలవు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత, మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు, వేదస్వరూపుడు, సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేతస గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలు ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ ఆ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్య స్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే

ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు, భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమయమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే, ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయితి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు, ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడుగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకట నాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడుగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వదోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమిపి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతి

0: దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కళయితాం శ్రీ శ్రీనివాస ప్రభు ఉన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వారి యొక్క రథోత్సవ వైశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభి పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతతః. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్గుగ్గుల సంభూతై ధూపితం చ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మ క్రీముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆశీర్వదించిన తర్వాత అర్చిత్వా ప్రార్థయే దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానా వాద్యీ సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలు ఉంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్యఘోషములు అనేక వేదఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి. అటువైపు ఇటువైపు వేద ఘోషము

0: వాద్యఘోషములవనే మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే శ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ఒక్క వారు వేసేటువంటి ఒక్క ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధయాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మని చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి, అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు. ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయవద్దు, చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవని చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవని చేస్తే గానీ ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షత జిహ్వామ్మే లోకవార్త దురన్నత దుర్వార్త దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి యొక్క ఆనంద నిలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే 4 వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించేవాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి. వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అనబడే పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తున్నారు. జానుం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషస కలౌ కలుషస చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామి వారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠే పరోలేకే పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహాని. వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విలిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపైన మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చర్మవ్యాధులు కారణాలు చికిత్స డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య తెలియజేస్తారు.
5: సృష్టిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో ప్రధాన భాగమైనటువంటి మానవుడు 5 కోశాల యొక్క సముదాయంలో జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 5 కోశాలు ఏమిటంటే పంచకోశాలు అనేటువంటి పేరుతో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాల యొక్క సముదాయంతో జీవుడు తన జీవనాన్ని సాగిస్తూ ఉంటే మన కంటికి కనిపించేటువంటి శరీరం అన్నమయ కోశం కింద మనం పరిగణించాలి. కాబట్టి ఈ అన్నమయ కోశానికి ఒక రూపాన్ని అంటూ ఏర్పరిచింది ఏమిటి అనంటే చర్మమే. ఈ చర్మం శరీరం అంతట్లోకి కూడా ది బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ ది బాడీ ఈజ్ స్కిన్. ఇది పైకి మనకి ఈ చర్మం వల్ల ఒక వ్యక్తికి ఒక రూపాన్ని రంగుని ఏర్పాటవుతూ ఉంటుంది. కానీ మన కంటికి కనిపించినటువంటి ఈ చర్మం స్వభావ ప్రతిపత్తి ఎలా ఉంటుంది అని అంటే 7 పొరలుగా ఉంటుంది. చర్మం పైకి మనకి ఏదో సన్నగా ఒక పొరలాగా కనబడుతున్నా అది 7 పొరల యొక్క సముదాయం. ఒక్కొక్క పొరకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటూ చర్మం యొక్క రంగు వర్ణం దాదాపు అంటే లోపల పొరల్లో అణు సముదాయాల వల్ల చర్మానికి ఒక రంగు అనేటువంటిది ఏర్పడుతూ ఉండటం సహజ సిద్ధమైనటువంటి లక్షణం దానికి. ఈ మొత్తం శరీరంలో అతిపెద్దదైనటువంటి చర్మం అనేటువంటి ఈ అవయవం వల్ల మనకి ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటంటే రూపలావణ్యాలకి ఇది మంచి ముఖ్యమైనటువంటి ఉపయోగంగా మనకి పరిగణించబడుతోంది. అదే కాకుండా

కాకుండా మనకు ఒక స్పర్శ జ్ఞానాన్ని కూడా కలగజేసేటువంటి నాడీ కేంద్రాల యొక్క సముదాయం చర్మం. ఇది ఈ స్పర్శశక్తి చర్మానికి ఎలా వచ్చింది అని అంటే, మనం ఎంతసేపు సహజంగా మనం ప్రాణం ప్రాణం అని అంటూ ఉంటాం. ప్రాణం అనేది కూడా ఒకటి కాదు, ఇది కంటికి కనబడినటువంటి ఒక భౌతిక శక్తి. ప్రాణంలో వ్యానవాయువు అనేటువంటి ఒక రకం వల్ల ఇది స్పర్శశక్తి వ్యాన సర్వశరీరగహ, శరీరం అంతటికీ వ్యాపించి ఉండేటువంటి ఆ శక్తి వల్ల, వ్యానవాయువు వల్ల ఈ స్పర్శ అనేటువంటిది చర్మానికి సహజ సిద్ధమైన లక్షణం. ఏదైనా మనకి వేడి తగులుతుంది, ఒక దెబ్బ తగులుతుంది, ఒక నొప్పి వస్తుంది, లేకపోతే స్పర్శ సుఖం వస్తుంది, ఇవన్నీ కూడా మనం అనుభవించేది ఈ వ్యానవాయువు వల్ల అన్నమాట. ఒకటి రూపలావణ్యానికి స్పర్శ జ్ఞానానికే కాకుండా ముఖ్యమైనటువంటిది మనిషి మనుగడకి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఉష్ణోగ్రత సమస్థితి. వేసంకాలంలో మనకి వడగాల్పు కొడుతోంది, దాదాపు అంటే ఎంతో 44, 45, 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలో మనం శరీరం యొక్క ఉష్ణోగ్రత అంత కాకుండా సమతుల్యంగా కాపాడగలిగేది కూడా చర్మమే. అలాగే నిన్న మొన్నటి వరకు మనం చలిని అనుభవించాం, ఈ అతి చల్లని ధనాన్ని నుంచి మళ్ళా ఉష్ణోగ్రతని పెంచి శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను అందించేటువంటి శక్తి కూడా ఈ చర్మం వల్లనే. చర్మం అనగానే దాంట్లో స్నేహగ్రంథులు స్వేదగ్రంథులు ఉంటాయి. స్నేహగ్రంథులు వల్ల చర్మం పొడి ఆరకుండా, ఎప్పుడూ దాని నెగ తగ్గకుండా, ఆ నెగనెగలాడుతూ ఆ సొగసు కానీ నెగనెగ కానీ తగ్గకుండా ఉండాలంటే చర్మంలో ఎప్పుడూ కూడా ఒక నూనె ఊరుతూ ఉండాలి. నూనె ఊరటానికి కావలసినవి స్నేహగ్రంథులైతే, ఈ ఉష్ణోగ్రతని సమస్థితికి అట్టిపెట్టగలిగినటువంటిది ఏమిటంటే స్వేదగ్రంథులు. స్వేదగ్రంథులు అంటే చెమట పట్టేటువంటి, శరీరంలో ఉన్నటువంటి నీటిని, ఎక్కువగా ఉన్న నీటిని చెమట ద్వారా బయటికి వదలగలగటం ఈ స్వేదగ్రంథుల వల్ల. ఎవాపరేషన్ మేక్స్ ది కూలింగ్ అనేటువంటి ఒక జనరల్ రూల్ వల్ల ఎండ బాగా ఉన్నప్పుడు, ఉక్కపోస్తున్నప్పుడు శరీరాన్ని చల్లబరచాలని అంటే ఇవాపరేషన్ అవసరం. ఇవాపరేషన్ కావాలి అని అంటే లోపల ఉన్న నీరు బయటికి రావాలి చర్మం పైకి, చెమట రూపంలో చర్మం పైకి స్వేదగ్రంథుల ద్వారా బయటికి వచ్చి బయట ఉన్న ఉష్ణోగ్రత కన్నా చల్లదనాన్ని శరీరానికి కలగజేయాలి అని అంటే ఈ స్వేదగ్రంథులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ చర్మం యొక్క స్వరూపంలో భాగాలే. వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన విలువ ఏమిటంటే, ఒక వ్యక్తి సామాజిక జీవనం గడపాలి అని అంటే ఆ వ్యక్తికి ఒక విలువ అంటూ ఉండాలి. ఎప్పుడైనా ఒక మనిషికి విలువ దేని ద్వారా వస్తుందంటే వస్త్రేణ వపుష వాచ అని అన్నారు. మొట్టమొదట డ్రెస్ కోడ్ వల్ల విలువ వస్తుంది, ఆ తర్వాత శరీరం యొక్క ఆకృతి వల్ల విలువ వస్తుంది, అన్నిటికన్నా ఆఖరణ తన నోరు మాట్లాడేటువంటి విధానం వల్ల విలువ వచ్చింది నిలుస్తుంది. ఉన్న విలువ పోవచ్చు, లేని విలువ రావచ్చు, ఇది మాటకి అంత విలువ ఉంది కాబట్టి ముఖ్యంగా వ్యక్తికి విలువని కాపాడగలిగేటువంటి దాంట్లో ఈ చర్మము, చర్మ సౌందర్యము, చర్మం యొక్క వర్ణము ఇవన్నీ కూడా ఈ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. చర్మం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటే, అంటే మనిషి జన్మతః ఏర్పడినటువంటి చర్మాన్ని ఎన్నో రకాల ప్రకృతిలో ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి సూక్ష్మజీవులు కానీ రోగకారకమైనటువంటివి ఎన్నో మన చుట్టూనే ఉంటూ ఉంటాయి. వాటి వల్ల మనకి వ్యాధుల రూపంలో ఎప్పుడూ మనకు కొన్ని బాధలు కలగజేస్తూనే ఉంటాయి. చర్మానికి బాధలు కలగజేసేటువంటి వ్యాధులు వంశానుగతంగా, అంటే వంశపారంపర్యంగా హెరిడిటరీగా వచ్చేటువంటి వ్యాధులు కొన్ని అయితే, అలా కాకుండా పక్కవారి నుంచి కానీ లేకపోతే వాతావరణం నుంచి కానీ సంక్రమించేటువంటి సాంక్రామిక వ్యాధులు కొన్ని ఉంటాయి. అవే కాకుండా కేవలం స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షను, మానసికంగా కొన్ని ఒత్తిళ్ళ వల్ల వచ్చేటువంటి ఈ చర్మ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దాన్ని మనం గనక తీసుకున్నట్టయితే క్రమంగా తల్లిదండ్రుల ద్వారా, అంటే జెనెటిక్ డిసీజెస్ అని అంటాం మనం దీన్ని, ఈ వంశానుగతంగా వచ్చేటువంటివి కొన్ని, అంటే సాధారణంగా వంశానుగతంగా వచ్చేటువంటివి సాంక్రామికంగా ఇంకోళ్ళకు వాళ్ళకి అంటుకునేటువంటి దీంట్లో ఉండవు. వంశానుగతమైన వ్యాధులు

0: లో ఒకటి బొల్లి, అంటే లూకోడెర్మా అని అంటున్నారు. ఇది కూడా వంశానుగతంగా వచ్చేటువంటి వ్యాధుల్లోనే ఇది కూడా చెప్పబడి ఉంది. తర్వాత చర్మదళ కుష్టం అని అంటారు ఆయుర్వేదంలో, స్విత్రం అని కూడా అంటారు. అంటే ప్రత్యేకించి తెల్లని పొలుసులుగా ఉండేటువంటి, పొట్టు రేగుతూ పొలుసులుగా ఉండేటువంటివి ఆధునిక వైద్య విధానంలో సొరియాసిస్ అని అంటారు. ఈ సొరియాసిస్ వ్యాధి కానీ, చర్మదళ కుష్టం అనేటువంటి ఇది కానీ, అపచి, ఎగ్జిమా అని వ్యావహారికంగా దీని ఏనుగజ్జి, కర్పాణి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉన్నారు. ఇవి ఏవి కూడా ఒకళ్ళనొకళ్ళకి అంటుకునేవి కావు. ఎందుకు వస్తాయి అనేటువంటిది కేవలం జెనెటిక్గా, అంటే వంశపారంపర్యంగా జీన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి వస్తున్నాయని కనుక్కోవటం జరిగింది. ఇది వంశానుగతంగా వచ్చేటువంటి వ్యాధులు. ఆ తర్వాత జీవన విధానంలో ఎన్నో, జీవుడు అంటే వ్యక్తి తన యొక్క జీవన విధానంలో ఎంతో మందితో కనెక్షన్స్, అంటే సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉండటం, సహజంగా స్నేహపూర్వకంగా కానీ 10 మందిలో తిరుగుతూ ఉన్నప్పుడు శ్వాస నుంచి శ్వాసగా వచ్చేటువంటి వైరల్ డిసీజెస్ ఉన్నాయి. అట్లాగే కేవలం ముట్టుకోవటం వల్ల వచ్చేటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వచ్చే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి. అవి కాక మళ్ళా గాలి ద్వారా వ్యాపించేటువంటి కాకల్, స్టెప్టోకాకల్ డిసీజెస్ ఇట్లాంటివి అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సాంక్రామికంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటివి. ఇవి మనం గనక ఇప్పుడు గజ్జి, ప్రత్యేకించి చిన్నపిల్లల్లో స్కేబిస్ అని అంటారు. ఈ స్కేబిస్ వ్యాధి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో, పిల్లలు బడికి వెళ్ళేటువంటి పిల్లల్లో ఒకళ్ళకొకళ్ళు పక్క పక్కన ఉండి అది రాచుకోవటం వల్ల ఆ రసి లాంటిది అంటి ఈ చర్మానికి ప్రత్యేకించి స్కెబిటిక్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు పూర్వం మైక్రాస్కోపిక్ కూడా, మామూలు మైక్రాస్కోపిక్ కూడా కనపడనటువంటి సూక్ష్మజీవులు తర్వాత ఆల్ట్రా మైక్రాస్కోపీలో వైరల్ అనేటువంటి పేరుతో అది సాంక్రామికమైనటువంటి సూక్ష్మజీవుల కింద అది తర్వాత కనుక్కోవటం జరిగింది. ఇవి లేని రోజుల్లో వాటిల్ని భూత చికిత్స కింద అమ్మవారు అనేవాళ్ళు, అంటే ఆటలమ్మ కానీ, మసూచి కానీ, లేక ఇప్పుడు కతిమా అంటే ఈ పొంగు కానీ, ఇవన్నీ సాంక్రామికాలే, వైరల్ డిసీజెస్. ఇవి కేవలం చాలా త్వరగా వ్యాపిస్తాయి. ఎయిర్ బోరన్గా అంటే పక్కన ఉంటే మామూలు గాలి ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి ఇటువంటి వైరల్ సాంక్రామికమైనటువంటివన్నీ హైలీ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కింద, చర్మానికి సంబంధించినంత వరకు వ్యాధుల కింద దీన్ని నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా పైన సెగ్గడ్డలు, పొక్కులు ఇలాంటివన్నీ ఈ కాకల్ డిసీజెస్ కింద, ఇదొక అంటే మనం వ్యాధుల్ని ఒకదాని నుంచి ఒకటి ఒక వర్గీకరణ చేసినట్టయితే తర్వాత మనం మాట్లాడుకోబోయేటువంటి చికిత్సా విధానం సుబోధకంగా ఉంటుందనేటువంటి దాంతో ముందు మనం వ్యాధుల్ని వర్గీకరిస్తున్నాం. ఇవేమి అంటే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ క్రిమికారకాలు కాకుండా కేవలం మనిషి ఎప్పుడూ కొంతమంది కొన్ని రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం వాళ్ళ యొక్క ఆ వృత్తి వారి ప్రవృత్తికి విరుద్ధంగా ఉంటుంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్నో రకాల ఒత్తిళ్ళకి గురవుతూ చేసేటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఇది కాన్స్టెంట్గా తనకి తెలియకుండానే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వ్యక్తుల మీద పనిచేసి ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల ఒక రకమైనటువంటి ఎలర్జిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇవి అట్లాంటి వాటిల్లోనే ఎగ్జిమా, కాళ్ళకి ఒక్కొక్కప్పుడు రెండు కాళ్ళకి కూడా, కరపాణి దాని పేరే, అంటే ఈ కాళ్ళకి చేతులకి కూడా వస్తుంది, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇది ఎలర్జిక్ మేనిఫెస్టేషన్గా ఉంటుంది. కాబట్టి అదే కాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్, అంటే కొన్ని మందులు వేసుకుంటే, కొన్ని ఆయిల్స్ తింటే వస్తున్నటువంటి ఎలర్జిక్ డిసీజెస్ కింద అని అనుకోవాలి. ఈ వర్గీకరణని గనక మనం ముందు సంక్షిప్తంగా గనక తెలుసుకుంటే ఒక్కొక్క దాని యొక్క చికిత్సా విధానాన్ని గురించి సమగ్రంగా మనం చర్చించుకోవచ్చు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చర్మవ్యాధులు కారణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు తెలియజేసిన సమాచారం విన్నారు. ఇప్పుడొక పాట విందాం.

యుద్ధభూమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: బెస్ట్ యాక్టర్ ఆనర్ ఇస్ షేర్డ్ బై మమ్ముటి ఫర్ బ్రహ్మయుగం అండ్ కార్తికార్యన్ ఫర్ చందు ఛాంపియన్. రాజ్ కుమార్ పెరియస్వామి ఆర్న్ ది బెస్ట్ డైరెక్షన్ ఫర్ అమ్రన్, వైల్ కల్కి 2898 ఈడీ వాజ్ నేమ్డ్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్. రండీప్ హూడా వన్ ది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫర్ స్వతంత్ర వీర్ సావర్కర్. ఇన్ ద నాన్ ఫీచర్ కేటగిరీ ద మరాఠీ ఫిల్మ్ బంగార్ వాజ్ నేమ్డ్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్, వైల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ది బెస్ట్ డైరెక్షన్ ఫర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా కా ప్రతీక్. రవిరాజ్ ముర్ము టుక్ ద బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నాన్ ఫీచర్ కేటగిరీ ఆనర్ ఫర్ ద సంథాలీ ఫిల్మ్ ఆంగన్. విత్ చిరాగ్ బోరనియా ఫ్రమ్ ఏక్తానగర్, అపర్ణా ఖోంట్, ఆకాశవాణి న్యూస్, అహ్మదాబాద్.
1: Union Home Minister Amit Shah will inaugurate the third National Conference of Anti-Narcotics Task Force, ANTF, Heads of States and Union Territories in New Delhi today. The Ministry of Home Affairs has informed that during the event, Mr. Shah will also lay the foundation stones for the new complexes of Narcotics Control Bureau zones in Lucknow and Dehradun. A report.
2: The two-day conference, based on the theme United Resolve, Shared Responsibility, will focus on the progress of targets assigned to the ANTF and initiatives undertaken in combating the menace of drug trafficking and substance abuse across the country. During the event, Mr. Shah will also release television commercials to spread awareness against drug abuse. The Ministry of Home Affairs said that the heads of anti-narcotics task forces from 36 states and union territories will participate in this conference. This discussion will help the participants states, departments and agencies to move forward with a renewed commitment towards effectively combating drug trafficking across the country over the next 3 years. The national event will also seek to further deepen a future-ready partnership between Narcotics Control Bureau and Anti-Narcotics Task Force to combat drug abuse and realize the vision of a drug-free India. Soumya Sharan for Akashvani News, Delhi.
1: The Election Commission plans to increase the number of tribunals in West Bengal to ensure speedy disposal of applications from people whose names have been excluded from the electoral rolls during the SIR process. The state currently has 19 tribunals. The commission is expected to tell the Supreme Court today that the number should be increased to at least 42, with one tribunal for each Lok Sabha constituency in the state. The Supreme Court is scheduled to hear 13 petitions today relating to the Special Intensive Revision or SIR of electoral rolls. The Commission is likely to apprise the Court of the need for more tribunals during the hearing. Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva Se Desh Seva and a relentless commitment that continues. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving the goal of a Viksit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in our special series, we bring you an instance of how this vision has been translated into action through the PLI scheme.
3: Karnataka has emerged as one of India's top industrial destinations, driving significant growth across various sectors, including electronics, biotechnology, renewable energy, and automotive manufacturing. With the production-linked incentives scheme PLI, the state aims to be India's semiconductor capital with major investments in semiconductor equipment manufacturing and electronic components. In textile manufacturing, Karnataka plans to boost its export potential in high-value textiles, including technical and smart fabrics. Karnataka leads EV manufacturing in India, supporting EV battery manufacturing and EV parts manufacturing with dedicated industrial clusters. The PLI scheme for pharmaceuticals and active pharmaceutical ingredient manufacturing provide incentives for the medical device manufacturing business. The state is focusing on solar, wind, green hydrogen and biomass energy, offering subsidies for PLI schemes for solar manufacturing and sustainable energy projects. Sachin Sabins, a prominent businessman from Belgaum and former president of Belgaum Chamber of Commerce, explains the benefits of production-linked incentives scheme.
4: PLI scheme in India was launched to boost domestic production, reduce imports and increase the local employment. The scheme was launched in 2021 across 14 sectors, namely telecommunications, textiles, medical devices, automobiles, specialty steel, food product, high energy solar modules, cell batteries, drones, pharma, with a total outlay of 1.97 lakh crores. Initially, it was launched in 2021 and then expanded to another 14 sectors.
3: The Government of India's production-linked incentives schemes are performance-linked incentives that reward companies for incremental sales of products manufactured in the domestic units. Tukaram Gowdaji, Akashwani News, Bengaluru.
1: This is Akashwani giving you the news.
5: Stay connected with AIR News. Follow us on X at AIR News Alerts and visit newsonair.gov.in for the latest updates.
1: Welcome back. You're listening to Morning News. External Affairs Minister S. Jaishankar held talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on the sidelines of the UN General Assembly in New York last night and discussed regional and global issues. Mr. Jaishankar arrived in New York City on Sunday, leading the Indian delegation for the 81st session of the UN General Assembly. Mr. Jaishankar will address world leaders at the general debate from the UNGA podium on 26th of September. His engagements commenced with a meeting with French Foreign Minister Jean-Noël Barrot. In a social media post, Mr. Jaishankar said, "The regular meetings and telecons enable both countries to maintain the momentum of special global strategic partnership." He said that during the meeting, regional and global issues, specifically the Ukraine and Gulf crisis, were discussed. Both the leaders also exchanged views on multilateral issues, including the reform of UN Security Council. Britain has agreed to provide limited support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. Riyadh has requested the support after the Houthis, who control the most populous parts of Yemen, intensified their attacks on Saudi Arabia, a new front in the wider war that began with US and Israeli strikes on Iran in late February. For the new air-to-air refueling support, Britain will deploy one Voyager plane in the coming days. Britain and Saudi Arabia have been close military allies for decades, with Britain serving as one of the kingdom's largest arms suppliers. Earlier this year, Britain deployed its Sky Sabre air defense system to Saudi Arabia to help protect it from Iranian missile attacks during the US-Israeli conflict with Iran. In Bihar's Jamui district, police have detained three accused in connection with an incident involving the alleged molestation and indecent behavior with a minor girl student. We have a report.
6: Jamui Superintendent of Police Vishwajit Dayal said that an FIR has been registered under relevant sections of the Bharatiya Nyaya Sanhita and the POKSO after a detailed investigation of the viral video. He said that a special investigation team constituted under the leadership of Sub-Divisional Police Officer Deepthi Munali is conducting raids to arrest other absconding accused. He added that the action is also being taken to remove the uploaded video from the social media platforms.
7: आधार पर तीन लोगों को हिरासत में लिया गया। ये सभी जो है मड़वा गांव है, यहीं पे जमुई थाना क्षेत्र में वहीं के लोग हैं।
6: स्पोर्ट्स मिनिस्टर एंड जमुई एमएलए श्रेयसी सिंह हैज आल्सो कंडेम्ड द इंसिडेंट। शी सेड दैट द एडमिनिस्ट्रेशन इज टेकिंग प्रॉम्प्ट एक्शन इन द मैटर।
8: मैं जमुई के प्रशासन को निर्देशित किया है कि जितनी और कार्रवाई करने की आवश्यकता है, यानी कि जो दोषित लोग हैं, जो आज भी खुला घूम रहे हैं, उनको भी टावर लोकेशन से पकड़कर उनकी भी गिरफ्तारी सुनिश्चित शाम तक करने का कार्य करें।
6: सविता पारीक, आकाशवाणी न्यूज, पटना।
1: करम फेस्टिवल, अ वाइब्रेंट सेलिब्रेशन ऑफ झारखंड्स रिच ट्राइबल कल्चर, नेचर एंड द बॉन्ड बिटवीन ब्रदर्स एंड सिस्टर्स इज बीइंग सेलिब्रेटेड अक्रॉस द स्टेट टुडे विद ट्रेडिशनल फेवर एंड एंथुसियाज्म। Special cultural and state-level programs are being organized across Jharkhand to mark the auspicious occasion. Here is a report from our correspondent.
9: Karam Festival, one of the most significant celebrations of Jharkhand's folk culture and nature worship, is being celebrated across the state today with great enthusiasm. Governor Santosh Kumar Gangwar attended the program on the eve of Karam Festival, organized in Beru Ranchi, as the chief guest and extended his greetings to the people of the state. He also delivered a message on nature conservation. Yesterday, a seminar cum cultural program was organized at Audrey House in Ranchi, where the entire premises came alive with Jharkhand's cultural spirit to the beats of drums, nagaras and mandar, accompanied by traditional Karam songs. A program was also organized yesterday evening at the Deekshant Mandap in Morabadi, where a tribal fashion show was the main attraction. Karam Festival is considered a symbol of crop protection, respect for nature and the enduring bond between brothers and sisters. On this occasion, sisters observe a Nirjala fast, praying for the well-being and long life of their brothers. Mahvish Rahman, Akashwani News, Ranchi.
1: On to sports now. In women's cricket, India will face Sri Lanka in the gold medal clash at Asian Games Indies in Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. Sri Lanka had secured their place in the title clash with a win over Pakistan. A deep depression over the West Central Bay of Bengal is likely to intensify further into a very deep depression during the next 24 hours and move west-northwestwards. The Alipur Met Office said the system is likely to cross the coast between Visakhapatnam and Gopalpur later tonight or by Wednesday morning. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
10: Thank you, Saira. The Hindu headlines, India-New Zealand FTA to come into effect on October 20. In the Sun-Times headlines, Delhi court revives complaint against Sonia in voter list case, while the Pioneer says Sonia voter roll row probe revived. The Indian Express informs IIT Mumbai removes professor named in student suicide from Dean post, while Hindustan Times says IIT Bombay suspends Dean as student stir rages. The Times of India notes grounds in writing a must during arrest even in UAPA, says Supreme Court. The newspaper also writes swept away elephant calf saved by fishermen, adding that the newborn elephant calf had nothing left above water but its trunk. And finally, the Pioneer says keep faith, drop cruelty. Delhi urges temples to swap live jumbos for mechanical ones. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present 72nd National Film Awards at Ekta Nagar in Kevadia this evening. Union Home Minister Amit Shah to inaugurate National Conference of Anti-Narcotics Task Force heads in New Delhi today. External Affairs Minister S. Jayashankar holds talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on sidelines of UN General Assembly in New York. Britain agrees to provide limited military support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. And in women's cricket, India to take on Sri Lanka in gold medal clash at Asian Games in Japan this morning. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
11: आकाशवाणी से पेश है खबरनामा.
12: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
13: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణభారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతివ్వాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో జరిగిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 8,74,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి వీధిలో 28,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20,00,000 రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 1,000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2,000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన ఎస్ అమర్నారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
14: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతల కార్యక్రమం. ముందుగా మన్నెంలో మునగాడు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.
15: తాబోయే

0: చిన్ని ముద్దంటే ముందుంటాడు.
1: కాబోయే నీ మొగుడు మన్నెల్లో మొనగాడు,
2: కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. నా ఫేవరెట్ కలర్
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
9: నేరం నాది కాదు, ఆకలిది చిత్రం కోసం పీచుశీల బృందం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం సత్యం.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట మనిషికో చరిత్ర. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం చక్రవర్తి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నీ స్నేహం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన సీతారామ శాస్త్రగీతానికి సంగీతం ఆర్పి పట్నాయక్.

0: బ్యాంక్ గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ వారు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి అలాగే 11వ తరగతి గాను ప్రవేశం కొరకు 2027-2028 విద్యా సంవత్సరానికి గాను లాటరల్ ఎంట్రీ సెలక్షన్, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి పరీక్ష 2027కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ అడ్రస్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 9వ తరగతి అడ్మిషన్ కొరకు cbseitms.nic.in/2026/nvsix_9లో, అలాగే 11వ తరగతి అడ్మిషన్ కొరకు cbseitms.nic.in/2026/nvsxi_11లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026, అనగా ఈ నెల 30. ఎంపిక పరీక్ష తేదీ 10 ఏప్రిల్ 2027. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా నిన్నే పెళ్లాడత చిత్రం కోసం మాల్గాడి శుభ, సునీత రాజేష్ పాడిన వేటూరి గీతానికి సంగీతం సందీప్ చౌతా.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారం.
1: విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే, రూపకం

0: పరిస్థితుల ప్రభావానికి లోనై ఏదో వృత్తి చేపట్టి ఈ జీవితానికి ఇదే శాశ్వతమనుకోవడానికి వీల్లేదు. మనకు తారసిల్లే వ్యక్తుల వల్ల మనకు కొత్త జీవితం మొదలు కావచ్చు. అయితే మనిషి వివేకం, ధైర్యం కొత్త జీవితంలోకి పోయేందుకు సహాయపడతాయి. దీనికి మైఖేల్ ఫారడే జీవితం ఒక చక్కని దృష్టాంతం.
1: మైఖేల్ ఫారడే 1791 సెప్టెంబర్ 22న లండన్ దగ్గర నెవింగ్టన్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జేమ్స్ ఫారడే కమ్మరి పనిచేసేవాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఫారడేకు తగిన సదుపాయాలు లేక విద్యార్థి దశలోనే కాలం బాగా వృధా అయ్యింది. అవగాహన సరిపడని బాల్యస్థితిలో చిన్న చెల్లితో ఎక్కువగా రోడ్డు మీద గోళీలు ఆడుకుంటూ కాలం గడిపాడు ఫారడే.
0: 13 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రికి కుటుంబ అవసరాల కోసం సహాయపడవలసి వచ్చింది. దాంతో ఫారడే విద్యార్థి దశకు గుడ్ బై చెప్పి రీబౌ అనే ఒక న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గర వార్తాపత్రికలు పంచిపెట్టే కుర్రాడిగా జీవితం ప్రారంభించాడు. యజమాని అభిమానాన్ని కూడా పొందగలిగాడు ఫారడే. పుస్తకాలు బైండ్ చేయడం నేర్చుకునేందుకు జీతం లేకుండానే పుస్తకాల షాపులో కూడా చేరాడు.
1: రీబౌ చాలా మంచి మనిషి. ఖాళీ సమయాల్లో ఊళ్ళో జరిగే విజ్ఞాన సంబంధమైన ఉపన్యాసాలు వినేందుకు ఫారడేకు అనుమతి ఇచ్చాడు. బైండింగ్ కోసం వచ్చే విజ్ఞాన పుస్తకాలు ఎంతో ఆసక్తితో చదివి బైండింగ్ పూర్తి చేసి ఇచ్చేవాడు. ఉపన్యాసాలు వినేందుకు వెళ్లినప్పుడు కలిసిన స్నేహితుల వల్ల, పుస్తకాలు చదవడం వల్ల ఫారడేకు విజ్ఞాన శాస్త్రమంటే మక్కువ ఏర్పడింది.
2: నేను పుస్తకాల షాపులో బైండింగ్ పనులు నేర్చుకునేటప్పుడు డేన్స్ అని ఒక కస్టమర్ వస్తూ ఉండేవారు. ఆయన రాయల్ సొసైటీలో సభ్యుడు. నేను పనిచేస్తున్న పట్టణంలో సర్ హంప్రీ డేవీ వైజ్ఞానిక ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చారు. డేన్స్ నాకు డేవీ ఉపన్యాసాలు వినేందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు. ఆ ఉపన్యాసాలు విన్న తరువాత వాటి సారాంశం నాకు అర్థమైన రీతిలో బొమ్మలు వేసి తయారు చేసి డేవీకి పంపించాను. మరొక ప్రతి రాయల్ సొసైటీ అధ్యక్షుడు సర్ జోసెఫ్ బ్యాంక్స్కు కూడా పంపాను. సర్ జోసెఫ్ నుంచి ఎటువంటి జవాబు రాలేదు. ఒకరోజు సాయంత్రం ఇంటి దగ్గరే ఉన్నాను. మా ఇంటి తలుపు కొట్టిన శబ్దం అయింది. సర్ డేవీ వాహనం మా ఇంటి బయట ఆగి ఉంది. డేవీ సేవకుడు నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు. దాని సారాంశం, నన్ను ఆ మరుసటి రోజున రాయల్ సొసైటీ సంస్థకు రమ్మని. నేను వెళ్ళాను. వారానికి 25 షిల్లింగుల జీతంతో నన్ను లేబరేటరీ అసిస్టెంట్గా ఉద్యోగంలో నియమించుకున్నారు సర్ డేవీ. ఇదే నా జీవితంలో పెద్ద మలుపు. డేవీ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్తతో కలిసి పరిశోధనలు చేసే అవకాశం లభించింది. మేమిద్దరం ప్రయోగాలు నిర్వహిస్తున్నప్పుడు అనేకసార్లు నైట్రోజన్ యొక్క క్లోరైడు పేలి మేము ఇద్దరం గాయపడ్డాం. ఈ నైట్రోజన్ యొక్క క్లోరైడు చాలా ప్రమాదకరమైన వాయువు. ఈ సంఘటనలన్నీ 1812 సంవత్సరంలో జరిగాయి. 1813 సంవత్సరం ఆకురాలే కాలంలో సర్ హంప్రీ డేవీ నాతో కొన్ని విషయాలు చెప్పారు.
3: చూడు ఫారడే, నేను నా భార్య విదేశాలకు వెళ్తున్నాం. నువ్వు కూడా మొత్తం రావాలి. నువ్వు నా సెక్రటరీ హోదాలో వస్తున్నావు.
2: మీరు నాకు సైన్స్ ప్రపంచంతో పరిచయం ఏర్పాటు చేసిన ఒక గొప్ప వ్యక్తి. మీతో పాటు తప్పకుండా వస్తాను.
4: చూడండి డేవి, ఫారడే ఒక సేవకుడు. అతనికి అనవసరంగా మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి.
3: ఫారడేకు సైన్స్ ప్రయోగాలు చేయడంలో మంచి నైపుణ్యం ఉంది. నేను అతన్ని సేవకునిగా చూడలేను.
4: మీకు పరిశోధనలు, ప్రయోగాలు తప్ప ఈ లౌకిక ప్రపంచం గురించి తెలియదు. మీ ఇష్టం.

0: సార్, మనం ఇప్పుడు జెనీవాలో ఉన్నాం కదా. మీ స్నేహితుడు డేలా రైవ్ దగ్గరికి వెళ్తున్నాం. విద్యుత్తుకు సంబంధించి డేలా రైవ్ ఎన్నెన్నో పరిశోధనలు చేశారు కదా.
1: ఫారడే, నువ్వు సరిగ్గానే ఊహించావు. ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. తప్పక వెళ్దాం.
0: వారింటికి వచ్చేసాం. ఆయనను చూడడం నాకు ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.
1: చూడు డీలారే, ఇవి నా భార్య, అతను ఫారడే.
2: అతను మా సేవకుడు.
3: ఫారడే మీకు సేవకుడా? ఆయన గురించి మరొక విధంగా విన్నాను.
2: నేను చెప్తున్నాను కదా.
3: సరే, ఈరోజున మీరంతా నాకు అతిథులు. మీ ముగ్గురికి మా ఇంట్లో లంచ్ ఏర్పాటు చేస్తాను.
2: మీ ఆహ్వానం బాగానే ఉంది. ఒక సేవకుని సరసన కూర్చుని మేము లంచ్ తీసుకోలేం.
3: సరే ఫారడే, మీరు గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకోండి. నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను.
0: సార్, మిమ్మల్ని చూడడంతోనే నాకెంతో ఆనందమైంది. మీరెలా చేసినా నాకు ఇష్టమే.
3: మిస్టర్ డేవి, మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను ఫారడేకి గెస్ట్ రూమ్ చూపించి వస్తాను.
1: అలాగే, మేము ఈ లోపు కొంత రిలాక్స్ అవుతాం.

0: ఫారడే, మీరు ఈ గెస్ట్ రూమ్లో ఉండండి. మీ గురించి నాకు తెలుసు. లేడీ డేవి మాటలేమి పట్టించుకోకండి. అతిథి మర్యాదలు దృష్టిలో ఉంచుకొని మీకు భోజనం క్యారియర్ ఈ రూమ్కి పంపిస్తాను.
1: అలాగే.
2: ఈ సంఘటన ఫారడేకు చాలా అవమానమనిపించింది. 2 సంవత్సరాలు డేవీకి దూరంగా ఉండిపోయాడు. డేవీతో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలు తిరిగాడు. 1814 జూన్ 17 ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం వోల్టాను చూశాడు. వోల్టా హంఫ్రీ డేవీని చూడ్డానికి వచ్చాడు.
3: డేవీ దంపతులు 1815 లండన్కు తిరిగి వచ్చారు. ఫారడే 1815 మే 7 తిరిగి రాయల్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఈసారి పరిశోధకుడు, ఆవిష్కర్తగా జీవితాన్ని ప్రారంభించాడు.
2: 1821 జూన్ శాండ్ మేనియన్ చర్చ్ నిర్వాహకుని కుమార్తె సారాహా బన్నాటను వివాహం చేసుకున్నాడు ఫారడే. డేవీ ప్రారంభించిన పరిశోధన దిశలోనే రసాయన శాస్త్రంలో పరిశోధనలు కొనసాగించాడు ఫారడే. త్వరలోనే ఫారడే ఎన్నో ఆవిష్కరణలు చేయగలిగాడు. ముఖ్యంగా క్లోరిన్పై అతని పరిశోధనలు చెప్పుకోదగినవి.
3: ఓ సందర్భంలో డాక్టర్ ప్యారిస్ అనే శాస్త్రవేత్త ఫారడే ప్రయోగాలు చేస్తున్న ప్రయోగశాలకు వచ్చాడు. ఫారడే తన ప్రయోగంలో నిమగ్నమై ఉన్నాడు.
4: ఫారడే, ఏమిటయ్యా నీ నిర్లక్ష్యం? ఈ మురికి పరికరాలతో, ఈ నూనె గొట్టాలతో ఏం ప్రయోగాలు చేస్తున్నావు? కాస్త శుభ్రత పాటించవయ్యా.
1: అలాగే.
2: ఆ మరుసటి రోజున డాక్టర్ ప్యారిస్ కు ఒక ఉత్తరం రాశాడు. గౌరవనీయులైన డాక్టర్ ప్యారిస్ గారికి, నిన్న మీరు నా ప్రయోగశాలలో గమనించిన నూనె ఏమిటో కాదు, ద్రవ క్లోరిన్. మీ విధేయుడు ఫారడే.
3: ఈ విధంగా తొలిసారిగా వాయు రూపంలో ఉండే క్లోరిన్ను ద్రవ రూపంలోకి తీసుకురాగలిగాడు ఫారడే. ఆ తర్వాత ఈ ప్రయోగం అనేక ఇతర వాయువులను ద్రవ రూపంలోకి తీసుకురావడానికి ఆధారమయ్యింది. వాయువులను ద్రవీకరించడంపైనే కాకుండా ఫారడే వాయువులు వ్యాపనం చెందే రీతుల మీద కూడా అనేక ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాలు ఒకప్పుడు జాన్ డాల్టన్ చేశాడు.
2: ఫారడే కొత్తగా కార్బన్ కు సంబంధించిన 2 క్లోరైడ్లను కనుగొన్నాడు. ఉక్కు మిశ్రమ లోహాలపై పరిశోధనలు సాగించాడు. అనేక రకాలైన దృశ్య గాజు పదార్థాలు అంటే ఆప్టికల్ గ్లాసుని ఉత్పత్తి చేశాడు. 1825 బెంజాల్ను కొత్తగా కనుగొనినట్లు ప్రకటించాడు.
3: 1823 ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. 1825 రాయల్ సంస్థ ప్రయోగశాల డైరెక్టర్గా నియమింపబడ్డాడు. 1833 ఫారడేను రాయల్ సంస్థ జీవితకాలం పాటు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా నియమించింది. ఫారడేకు తన కుటుంబం పట్ల అమితమైన గౌరవం ఉండేది. ఒక సందర్భంలో నోబెల్ అనే శిల్పి ఫారడే శిలా విగ్రహం తయారు చేస్తున్నాడు.
1: నోబెల్, నువ్వు చెక్కుతున్నప్పుడు నీ ఉలి అలా పటపటధ్వనిని చేస్తున్నదేమిటి?
5: నన్ను మీరు క్షమించాలండి, ఇవాళ ఎందుకు నేను బాగా అలసిపోయి ఉన్నాను. శిల్పాన్ని చెక్కే ఉలి కూడా నాకు ఇవాళ సహకరించటం లేదు.
1: అదేమిటి నోబెల్, అలా క్షమాపణలు అడుగుతావు? నువ్వు చేసే శబ్దాలు నా చిన్నతనంలో నా తండ్రి సమ్మెటతో చేసే శబ్దాలను గుర్తు చేస్తున్నాయి. అంటే నీ వల్ల నేను నా చిన్నప్పటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోగలిగాను.
2: ఫారడే తండ్రి కమ్మరి వృత్తిలో ఉండేవాడు. ఎంతటి ఉన్నత స్థితికి ఫారడే వచ్చినా తండ్రి వృత్తి పట్ల గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు.
3: 1845 పలువురు శాస్త్రవేత్తలను ఆహ్వానించి తాను కనుగొన్న కొత్త విషయాన్ని ప్రయోగం చేసి చూపించాడు.
1: నా ఆహ్వానాన్ని మన్నించి శాస్త్రవేత్తలంతా ఈ ప్రయోగం చూడడానికి వచ్చినందుకు నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయోగంలో తొలిసారిగా కాంతిపై అయస్కాంత క్షేత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను.
6: సైన్స్ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుంది.
1: ఇదొక పారదర్శక పదార్థం. దీనిని ఒక బలమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాను. ఈ పారదర్శక పదార్థం గుండా ధ్రువిత కాంతిని అంటే పోలరైజ్డ్ లైట్ను పంపిస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఈ ధ్రువిత కాంతి తలం ఎలా భ్రమణం చెందుతుందో చూడండి.
7: అద్భుతం, నిజంగా ఇదొక ఊహాతీతమైన పరిశోధన. నిస్సందేహంగా మీ ఈ పరిశోధన భౌతిక శాస్త్రంలో మొదలు కాబోయే మ్యాగ్నెటో ఆప్టిక్స్లో ఇది ఫ్యారడే ఎఫెక్ట్గా నిలిచిపోతుంది.
1: బహుశా కాంతి తిర్య కంపనాలు ఒకదాని వెంబడి మరొకటి చేస్తూ విద్యుత్తు అయస్కాంత బలరేఖల వెంబడి ప్రయాణం చేయడం వలన ఈ భ్రమణం జరిగి ఉంటుంది.
3: ఇక్కడ చెప్పుకోదగిన ప్రత్యేకత ఏమిటంటే, ఫ్యారడే ఇచ్చిన ఈ వివరణ ఆ తర్వాత కార్ల్ మార్క్స్వెల్ అభివృద్ధి పరిచిన కాంతికి సంబంధించి విద్యుత్ అయస్కాంత సిద్ధాంతానికి తొలి అడుగ్గా చెప్పుకోవచ్చు.
2: ఫ్యారడే కనుగొన్న సిద్ధాంతాలు, ఆ తర్వాత విద్యుత్ అయస్కాంత వికిరణాలపై గొప్ప పరిశోధనలు చేసిన మాక్స్వెల్ హెడ్జ్లకు గొప్ప దారినే చూపించాయి. ఇవన్నీ చివరకు వైర్లెస్ టెలిగ్రఫీని కనుగొనడంలో మార్గదర్శకాలు అయ్యాయి.
3: 1831లో రాయల్ సొసైటీలో ఫ్యారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి ప్రయోగం చేసి చూపించి అందరి మన్ననలు పొందాడు.

0: ఈ సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ఒక సరికొత్త ప్రయోగం చేసి చూపిస్తున్నాను. నా చేతిలో మీకు కనిపిస్తున్నది ఒక విద్యుత్వాహక తీగ చుట్ట. దీనిని ఒక గ్యాల్వనామీటర్కు అనుసంధానం చేశాను. ఇప్పుడు ఈ తీగ చుట్టలోకి ఒక అయస్కాంతాన్ని లంబదిశలో వేగంగా ప్రవేశపెట్టినప్పుడు తీగ చుట్టలో విద్యుత్తు ప్రేరితమవుతుంది. ఆ విషయం గ్యాల్వనామీటర్లోని ముళ్ళు కదలిక ధృవీకరిస్తుంది. అయస్కాంతం నిశ్చలంగా ఉంటే తీగలో విద్యుత్తు ఉత్పత్తి కాదు. అయస్కాంతం తీగ చుట్ట లోపలికి వెళ్ళేటప్పుడు విద్యుత్తు తీగ చుట్టలో ఒక దిశలోనూ, తీగ చుట్ట నుంచి అయస్కాంతం బయటికి వచ్చేటప్పుడు తీగ చుట్టలో విద్యుత్తు వ్యతిరేక దిశలోనూ ప్రేరితమవుతుంది.
1: విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రయోగం నిస్సందేహంగా సరికొత్త మార్గాలను సృష్టిస్తుంది.
0: ఇక్కడ మీకు మరొక విషయం వివరించాల్సి ఉంది. ఇటు చూడండి, ఇది ఒక అయస్కాంతం. దీని చుట్టూ ఇనపరజను జల్లుతున్నాను. అయస్కాంతం చుట్టూ ఈ ఇనపరజను ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా సర్దుకుంటున్నది గమనించండి. ఈ ఇనపరజను సర్దుకున్న మార్గాలను అయస్కాంత బలరేఖలు అని పేరు పెడుతున్నాను. ఒక అయస్కాంతం చుట్టూ ఈ బలరేఖలు ఉంటాయి. అయస్కాంతాన్ని ఒక తీగ చుట్టలో ప్రవేశపెడుతున్నప్పుడు గాని, బయటికి లాగుతున్నప్పుడు గాని తీగ చుట్టను ఖండించే ఈ అయస్కాంత బలరేఖల సంఖ్య మారుతున్నంతసేపు తీగ చుట్టలో విద్యుత్తు ప్రేరితమవుతుంది.
2: మీరు చెప్పిన ఈ ప్రయోగాన్ని బట్టి ఒక సరికొత్త విషయం ఆవిష్కృతమవుతోంది. ఇంతకాలం విద్యుత్ సహాయంతో అయస్కాంత క్షేత్రాలు సృష్టించవచ్చునని తెలుసు, కానీ ఇప్పుడు అయస్కాంత క్షేత్రాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చనే కొత్త విషయం మీరు తెలియజేశారు.
0: అంతేకాదు, ఈ సదస్సులో మీ అందరి దృష్టికి మరొక విషయం తీసుకొస్తున్నాను. అయస్కాంత ధ్రువాల నడుమ ఈ దీర్ఘచతురస్రాకారపు తీగచుట్ట ఆత్మభ్రమణం చేస్తూ ఉంటే ఈ తీగచుట్టలో విద్యుత్తు ప్రవాహం ఏర్పడి ప్రవహిస్తూ ఉంటుంది. దీనినే నేను అయస్కాంత విద్యుత్ యంత్రం అంటే మ్యాగ్నెటో ఎలక్ట్రిక్ మెషిన్ అని పిలుస్తున్నాను.

0: ఫారడే ప్రదర్శించిన ఈ అయస్కాంత విద్యుత్ యంత్రం అనేది మనకు సుపరిచితమైన డైనమో తొలి రూపం. ఫారడే ప్రేరిత విద్యుత్తును కనుగొండంతో టెలిఫోన్ ఆవిర్భవించడం, టెలిగ్రాఫ్ అభివృద్ధి చెందడం, అనేక వేల ఉపయోగాలకు విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమైంది.
1: వైద్య రంగంలో ఫారడే ఉత్పత్తి చేసిన ప్రేరిత విద్యుత్ అనేక విధాలుగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రేరిత విద్యుత్ను ప్రేరణ వేషణం అంటే ఇండక్షన్ కాయిల్ ద్వారా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ విద్యుత్ సహాయంతో మానవ శరీరంలో ఏర్పడే నరాలు కండరాలకు సంబంధించి రోగ నిర్ణయాలు సాధ్యమయ్యింది. అంతేకాదు కీళ్లవాపులు, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, ఇంకా అవయవాల పనితీరులోని లోపాలకు చికిత్స కోసం కూడా ఈ ప్రేరిత విద్యుత్ ఉపయోగపడుతుంది.
0: ఫారడే తొలి దశలో విద్యుత్ బల్బును వినియోగించేందుకు పూర్తిగా కారుకుడయ్యాడు. 1836లో ఫారడేను ప్రభుత్వం ట్రినిటీ హౌస్కు సలహాదారుగా నియమించింది. లైట్ హౌసులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా ఫారడే సలహా ఇవ్వడంతో సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్లో ప్రపంచంలో తొలిసారిగా విద్యుత్ సహాయంతో దీపాలు వెలగడం మొదలయ్యింది.
1: ఫారడే తాను కనుగొన్న నూతన ఆవిష్కరణలను వ్యాపార దృష్టితో ధనార్జన కోసం తాపత్రయపడక తన విలువైన సమయాన్ని మరికొన్ని నూతన ఆవిష్కరణల కోసం వినియోగించుకునేవాడు.
0: ఫారడే ఆవిష్కరణల గురించి చెప్పుకోవాలంటే ఫారడే మొట్టమొదటి వైజ్ఞానిక వ్యాసం 1816లో ప్రచురించబడింది. అప్పుడు ఫారడే వయసు 25 సంవత్సరాలు. 1820లో తుప్పు పట్టని ఉక్కు అంటే స్టెయిన్లెస్ స్టీల్పై పరిశోధనలు జరిపి అనేక కొత్త సంయోగ పదార్థాలు కనుగొన్నాడు.
1: డేవీ ఎంతో కాలంగా క్లోరిన్ వాయువును ద్రవీకరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. 1815 నాటికి ఫారడేను డేవీ దంపతులు అవమానించడం తెలిసిందే. అతను తిరిగి లండన్లో రాయల్ ఇన్స్టిట్యూట్లో స్వతంత్రంగా ఉద్యోగంలో చేరడం జరిగింది. 1823లో ఫారడే స్వతంత్రంగా క్లోరిన్ను ద్రవీకరించి ప్రకటించడంతో డేవీకి చాలా కోపం వచ్చింది. డేవీకి అతని భార్య ఫారడేకు వ్యతిరేకంగా అనేక విషయాలు నూరుపోసింది. వీటన్నిటి ఫలితంగా ఫారడేకు డేవీ పూర్తిగా వ్యతిరేకుడైపోయాడు. 1823లో నిజానికి రాయల్ సొసైటీలో ఫారడేకి సభ్యత్వం రావాలి. అది రాకుండా డేవీ అడ్డుకున్నాడు. డేవీ అసూయ, రాజకీయం ఫారడే ప్రతిమ ముందు తలవంచాల్సి వచ్చింది. అయితే 1824లో ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడు కావడం, ఆ మరుసటి సంవత్సరం దానికి డైరెక్టర్ కావడం కూడా జరిగింది.
0: విచిత్రం ఏంటంటే ఫారడేకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన జేవిని కొంతమంది విలేకరులు అడిగారు, మీ జీవితంలో అనేక పరిశోధనలు చేశారు, ఎన్నెన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు, మీరు కనుగొన్న విషయాలలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అని. ఈ ప్రశ్న విలేకరులు అడిగే సమయానికి డేవీ ఫారడేల మధ్య ఏ విధమైన సంబంధం, అనుబంధం లేదు. పైగా ఫారడే పట్ల డేవీ అసూయతో ఉన్నాడు. విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా డేవీ చెప్పాడు, నేను కనుగొన్న పరిశోధనలు అన్నింటిలోనూ ఫారడేను కనుగొండమే గొప్ప పరిశోధన అని ప్రకటించాడు. ఈ జవాబు ఫారడే గొప్పతనానికి ఒక కితాబు.
1: 1833లో ఫారడే పరిశోధనలు విద్యుత్ రసాయన శాస్త్రం వైపు ప్రారంభమయ్యాయి. విద్యుత్ సహాయంతో రసాయన పదార్థాలను విఘటనం చెందించడంపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియను ఎలక్ట్రాలసిస్ అంటారు, అంటే విద్యుత్ విశ్లేషణ అన్నమాట. ఫారడే శాస్త్రవేత్తలను సమావేశపరిచాడు.
2: నేనిప్పుడు విద్యుత్తో రసాయన శాస్త్రంపై పరిశోధనలు ప్రారంభించాను. ఈ సందర్భంగా నేను ఈ రంగంలో కొన్ని కొత్త పదాలను ప్రవేశపెడుతున్నాను. వాటి గురించి మీకందరికీ చెప్పడం కోసమని మిమ్మల్ని ఇలా ఆహ్వానించాను. మీరేమైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తాను.
3: మీరు ప్రవేశపెట్టిన కొత్త పదజాలం తెలియజేయండి.
2: ఇంతకాలం విఘటనం చెందుతున్న ఘటాల చివరి భాగాలను పోల్స్గా పిలుస్తున్నాం. ఇప్పుడు వాటిని ఎలక్ట్రోడ్స్గా నామకరణం చేస్తున్నాను. ఏ పదార్థం గుండా విద్యుత్తు పంపి విఘటనం చెందిస్తున్నామో దానికి ఎలక్ట్రోలైట్ అని పేరు పెట్టాను. పదార్థం విఘటనం చెందిన తర్వాత ఏర్పడే వాటిని అయాన్స్గా పిలవాలనుకుంటున్నాను.
4: మీరు పెట్టిన కొత్త పేర్లను మేమంతా ఆమోదిస్తున్నాం.

0: ఇప్పుడు విద్యుత్ విశ్లేషణకు సంబంధించి కొన్ని సూత్రాలను ప్రయోగం చేసిన తరువాత ప్రతిపాదిస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ సూత్రాలు ఆమోదయోగ్యంగా లేకపోతే చెప్పవలసిందిగా కోరుతున్నాను.
1: మీరు ఇలా మాకు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. జరుగుతున్న పరిశోధనలు వెంట వెంటనే మాకు తెలియడం వల్ల మేము కూడా ఆ దిశలో పరిశోధనలు చేసే అవకాశం మాకు లభిస్తుంది.
0: థ్యాంక్ యూ. ఇక ఒక ఎలక్ట్రోలైట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విడుదలయ్యే పదార్థ ద్రవ్యరాశి, ఎలక్ట్రోలైట్ గుండా ప్రవహించే విద్యుత్ పరిమాణానికి పదార్థ రసాయన తుల్యాంక భారానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

0: ఫారడే ఈ రంగంలో చేసిన పరిశోధనలు లోహాలను రిఫైన్ చేయడానికి, ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించడానికి, కాస్టిక్ సోడా తయారీకి, క్లోరేట్స్ వాయువుల ఉత్పత్తికి సహకరించడమే కాకుండా ఆభరణాలపై లోహాల కోటింగ్ వంటి పనులకు కూడా ఉపయోగిస్తున్నారు.
1: ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సర్ రాబర్ట్ పీల్ ఫారడేకు పెన్షన్ ఇవ్వాలని భావించాడు. కానీ ప్రభుత్వం మారిపోవడంతో లార్డ్ మెల్బౌరన్ వచ్చాడు. మెల్బౌరన్ కొంచెం అమర్యాదగా మాట్లాడుతూ ఫారడేకు ఏడాదికి 300 పౌండ్లు పెన్షన్ మంజూరు చేశాడు. ఆత్మాభిమానం గల ఫారడే తనకు పెన్షన్ అవసరం లేదని సున్నితంగా తిరస్కరించాడు. తన ప్రవర్తనలోని తప్పిదాన్ని గ్రహించిన మెల్బౌరన్ ఫారడేకు క్షమాపణలు చెప్పి పెన్షన్ను మంజూరు చేశాడు. ఈ పెన్షన్ ఫారడేకు జీవితకాలం ఇచ్చే విధంగా ఏర్పాటు కూడా చేశాడు.
0: ఫారడే ఆరోగ్యం 1841లో పూర్తిగా దెబ్బతింది. అతని నరాలకు బలహీనత రావడమేగాక మెదడు పనితీరు బాగా తగ్గిపోయింది. 3 సంవత్సరాలు ఫారడే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కనీసం సైన్సుకు సంబంధించిన విషయాలు కూడా చదవలేకపోయాడు. ఆరోగ్యం కొంచెం కుదుట పడగానే 1844లో మళ్లీ సైన్సు పరిశోధనలపై దృష్టి సారించాడు. పరిశోధన ఫలితంగానే 1845లో మాగ్నెటో ఆప్టిక్స్కు సంబంధించిన విశేషాలను వెల్లడించాడు.
1: ప్రయోగాలు చేసి సైన్స్ సిద్ధాంతాలను రూపొందించిన ఏకైక శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే 1865 వరకు సైన్స్ ప్రయోగాలు నిర్విరామంగా చేశాడు ఫారడే.
0: ఫారడే ఎలక్ట్రోప్లేటింగ్ కు సంబంధించిన వివరాలు ప్రపంచానికి తెలియజేశాడు. 1834లో విద్యుత్కు ఒక రసాయన మూలకానికి ఉండే వ్యాలెన్సీ సంబంధాన్ని నిరూపించాడు. అన్నింటికంటే ఫారడే చేసిన మరొక ముఖ్యమైన పరిశోధన అయస్కాంతత్వం మీద. పదార్థాలలో పారా అయస్కాంత పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలను గుర్తించాడు.
1: ఈ చెప్పిన విషయాలు వింటుంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు తమ జీవితాలను మానవజాతి సౌఖ్యం కోసం, కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడం కోసం ఎంత తపనతో కృషి చేసేవారో అర్థమవుతుంది. అటువంటి జీవితం మనకు కూడా ఉండాలనే కోరిక విన్న ప్రతివారిలోనూ కలుగుతుంది. అసలు పారా అయస్కాంత పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలు అంటే ఏమిటి?
0: అయస్కాంతానికి ప్రతి పదార్థం స్పందిస్తుంది. కొన్ని పదార్థాలు అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి. అటువంటి పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అంటారు. మరికొన్ని పదార్థాలు బలహీనంగా వికర్షించబడతాయి. వాటిని డయా అయస్కాంత పదార్థాలని అంటారు.
1: ఫారడే ఒక శాస్త్రవేత్తగా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఆయన జీవితంలో ఇతర పాశ్వాలు ఏమైనా ఉన్నాయా?
0: ఫారడేకు తల్లిదండ్రులన్నా భార్య అన్నా విపరీతమైన అభిమానం. కొంతకాలం ఫారడే శాండ్మేనియన్ చర్చిలో పెద్దగా వ్యవహరించి చిత్తశుద్ధితో మత విషయాలు ప్రబోధించేవాడు. కొహలార్షా అనే ఒక శాస్త్రవేత్త ఫారడే గురించి మాట్లాడుతూ, మేము నిజాన్ని వాసన చూస్తాం కాని ఫారడే నిజం వాసనను అది హరించిపోయే వరకు పరీక్షిస్తూనే ఉంటాడు అన్నాడు. ఫారడే ఉపన్యాసాలు సమ్మోహనాస్త్రాలుగా ఉండేవి. శ్రోతలందరూ మంత్రముగ్ధులయ్యి వినేవారు. క్రిస్మస్ సెలవుల్లో ఫారడే బాలల కోసం ఇచ్చిన ఉపన్యాసాలు అత్యుత్తమముగా ఉండేవి.
1: ఫారడే చివరి శ్వాస వరకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారా? వృద్ధాప్యం ఎలా గడిచింది?
0: ఫారడే సైన్స్ కు సంబంధించిన పరిశోధన ప్రపంచానికి 1865లో వీడ్కోలు పలికేశారు. యువరాజు ఆల్బర్ట్ పట్టుమీద హంప్టన్ కోర్ట్ సర్వే వద్ద గల ఒక గృహాన్ని ఫారడే నివాసం ఉండేందుకు రాణి కేటాయించింది. ఈ కేటాయింపు 1858లోనే జరిగింది. అప్పుడే ఫారడే ఆ గృహానికి వెళ్లిపోయాడు. 7 ఏళ్లు అక్కడే పరిశోధనలు, ప్రయోగాలు చేశాడు. 1865 నుంచి ఫారడేకు జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోవడం మొదలయింది. చివరకు 1867 ఆగస్టు 25న తుది శ్వాస విడిచాడు ఫారడే.

0: అంతటి గొప్ప శాస్త్రవేత్త పేరిట శాస్త్ర ప్రపంచం ఏమైనా చేసిందా?
1: విద్యుత్ శాస్త్రంలో కండెన్సర్ కెపాసిటీకి ప్రమాణం ఫారడ్ అని అతని పేరు పెట్టారు. ఫారడే ఆనోడ్, కాథోడ్, ఆనియాన్, కాటియాన్ వంటి పదజాలం విజ్ఞాన శాస్త్రంలో ఫారడే ప్రవేశపెట్టాడు. ఫారడేను విద్యుత్ అయస్కాంత ప్రేరణ పితామహుడని అంటారు. ఫారడేను మంచి శాస్త్రవేత్తగా మలిచింది ప్రకృతి మాత్రమే, అతని చదువు కాదు. నీరు స్ఫటికీకరణం చెందినప్పుడు దానిలోని మలినాలను అన్నింటినీ వదిలేస్తుంది. ఎంతో ఐక్యంతో మిళితమైన పదార్థాలన్నీ కూడా నీరు స్ఫటికీకరణం చెందినప్పుడు తొలగిపోతాయి. ఇదే నిజం ఫారడే జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది.
0: కొంతమంది మహానుభావులు మానవజాతికి మహోపకారం చేసేందుకు అవతరిస్తారు. ఆ కోవకు చెందిన శాస్త్రవేత్తల్లో మానవాళి మరిచిపోలేని శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే.

మీరింతవరకు విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశ్రావు, సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో ఫారడే శ్రీ బిఎస్ మూర్తి, దేవి శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, మిస్సెస్ దేవి శ్రీమతి డి హేమా వెంకటేశ్వరి, డీలా రీవ్ శ్రీ కెవిఎండి ప్రసాద్, ప్యారిస్ శ్రీ డివి సత్యనారాయణ, నోబెల్ శ్రీ ఏ శ్రీనివాస్, ఇంకా శ్రీయుతులు పివి రామ్గోపాల్, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎం వెంకటరమణ పాల్గొన్నారు. వ్యాఖ్యానం బేత రామసూర్య ప్రకాశ్రావు, శ్రీమతి కె కృష్ణవేణి.

శ్రోతలు, ఇంతవరకు విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది. ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమునెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి. వీరంతా కోరుతున్న పాట స్వాతిముత్యం చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఇళయరాజా. వీరికోసమే పాట.

0: జా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: తర్వాత ఈ ఉత్తరం అనంతపురం న్యూటౌన్ 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, సౌజన్య, రేవతి, అపర్ణ, మమత, రుక్మిణి, మనస్విని, కాత్యాయని, హైందవి, జాహ్నవి వీరంతా కోరుతున్న పాట మాపలలో గోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకట్ కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకి, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట లైలా మజ్ను చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. వీరి కోసం ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి బోబుళమ్మ భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, బోబుళమ్మ. వీరంతా కోరుతున్న పాట సంఘర్షణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీరంతా కోరుతున్న పాట కోడనాగు చిత్రం కోసం. ఘంటసాల బృందం పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు వెంకటేష్, బడిగించుల అన్నయ్య, శ్రీనివాసులు, చౌడమ్మ, రామాంజనమ్మ, లక్ష్మి, కుమారి, అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వెంగమణి వీరంతా కోరుతున్న పాట స్నేహం కోసం. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన వేటూరి గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పై అంతస్తుల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్కడ చిన్న చిన్న శీతల గోదాములను ఏర్పాటు
1: అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలా మంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో

0: 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పిఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పిఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
1: మోదీనే కహ దియా తా బ్యాంకో సే భీ ఔర్ రేడీ పట్రీ వాలే భాయి బహన్ కో భీ అగర్ ఆప్కే పాస్ గ్యారంటీ దేనే కే లియే కుచ్ నహీ హై తో చింతా మత్ కర్ దీజియే మోదీ ఆప్కీ గ్యారంటీ లేతా హై. పిఎం స్వనిధి యోజనా మోదీ కీ ఐసీ హీ గ్యారంటీ హై జో ఆజ్ రేడీ పట్రీ ఠేలే ఐసే ఛోటే ఛోటే కామ్ కర్నే వాలే లాఖో పరివారో కా సంబల్ బనీ.
2: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा घुमंतु अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పిఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कर साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी. उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों రేడి పట్రీ వాలే సామాన్య కామ్ కర్నే వాలే లోగో కే జీవన్ కో ఉన్కే పరివార్ కే జీవన్ కో బదలా.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే పిఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలివ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పిఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
3: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
4: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
5: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश

0: करे तो वो सफलता जरूर हासिल।
1: टीम सरनीत ने मुझे लोन ही दिया, बेसिकली खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
2: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
3: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపార గుర్తింపు నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం రెండో మూడో విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
4: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

భారతి ఎఫ్ఎం 101.3.

కిలాడి నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం హర్వీలులో ఉన్నాం. గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్పలేదు. కాకాని నుంచి పద్మా గారు అండ్ ఫ్యామిలీ అంతా. సో పేరు కూడా పంపించండి ఈసారి. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బాగున్నారు అంటూ నరేష్ గారు, రోజా గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా

పుట్టుపాకి నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, పాటల గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు. సాడ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్ మనకి అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. కరెక్ట్ అండి, మెయిన్లీ సాడ్ సాంగ్స్ అనట నాకు ఇవాళ మీ అందరికీ చెప్దాం అనిపించింది అందుకే. సో థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చల్లపాండి మరి మోనిషా మదురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటల గురించి, మనిషి ఎలాంటి పాట వింటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో భలే చెప్పారు, తెలియని విషయాన్ని విన్నాం సూపర్ అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేశారు, థ్యాంక్ యూ మీకు కూడా. సో వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ రవి గారు చీరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, హాయ్ అండి. అండ్ అలాగే పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ సుమని గారు పంపించారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చందనా తల్లి ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు కరెక్ట్గా, అండ్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి హాయ్ చందన శుభోదయం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, శుభోదయం మీకు కూడా. అండ్ అలాగే షేక్ షేక్ ఇలియాసా మీ పేరు, ఓకే పంపించారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు లతా గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి చిన్నమస్తనరావు గారు, పెద్దమస్తనరావు గారు నమస్తే అంటున్నారు మీకు కూడా అండి. అండ్ వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కట్ అవుతోంది అంటున్నారా, ఓకే మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెట్వర్క్ అనేది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్లో వింటుంటే కనుక క్లోజ్ చేసేయండి, లేకపోతే మామూలుగా లింక్ ఓపెన్ చేసి విన్నా కూడా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి నెట్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయండి. నార్మల్ రేడియో అయితే కనుక సిగ్నల్ ఇష్యూ ఖచ్చితంగానే ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఇట్స్ వరుణ్ టైం, ఇట్స్ పవన్ టైం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి వాతావరణ మార్పులు, సో దానివల్ల అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బంగారాజ్ గారు ఆధ్వర్యం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ చండిక గారు, వరలక్ష్మి గారు, వాసు గారు అడుగుతున్నారు. ఫైన్ అండి, అండ్ మీ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి, బాగుంటుందండి మీ మాటలు ఇలా వినాలనే అనిపిస్తుంది, చాలా కూల్గా మాట్లాడతారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. సో నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనంలూరు నుంచి మెసేజ్ చేశారు, యాక్చువల్లీ ఈ నది కాదు ఇంకో అందమైన నది అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు యమునానది అంటున్నారు, కాదండి. అండ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్తో, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ పాపారావు గారు నర్సాపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అలాగే ధర్మారావు గారు పంపించారు హలో టు చందన అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అంటున్నారు. హుబ్లీ నది అన్నారు కానీ ఆ నది అయితే కాదండి, దంతివాడ నుంచి మెసేజ్ చేశారు. సో ఇంకో వేరే అందమైన నది ఉంది మన ఇండియాలోదే. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా? నేనే చెప్తాను, చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం ఎవరు పంపించారు అనేది. మహానది అట కాదండి ఆ ఆన్సర్, అరుణ గారు మోహన్ నారాయణపేట నుంచి పంపించారు. ఇంతకీ ఏ నది అంటే పద్మానది అని చెప్పి పిలుస్తారట, గంగానదిని బంగ్లాదేశ్లో పద్మానది అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి రకరకాల అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇయర్లీ, సో ప్రతి ఇయర్ కూడా చాలా మంది రకరకాల అవార్డ్స్ని అయితే అందుకుంటూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు మీకు తెలుసా? తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే గంగోత్రి నుంచి మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం సరిగ్గా 10:30.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: सहकारी समिति और सर्वश्रेष्ठ एआई तकनीशियन उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक. तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी सीएससी केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
4: ఇదైతే టక్కున చేసే పని మరి.
3: ఎలా?
4: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
3: అయితే ఇతర మార్పులు?
4: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
3: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
4: ఆర్బీఐ అంటుంది
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లైలా కోసం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు అనేది. అల్లు రామలింగయ్య గారట ఆన్సర్ చేశారు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బిఎన్ రెడ్డి గారు అనుకుంటూ సుమని గారు పడని నుంచి పంపించారు. ఓకే చెప్తాను కరెక్టే కాదా అనేది. అండ్ ఏఎన్ఆర్ గారు అనుకుంటున్నారు, పాపారావు గారు నర్సాపురం నుంచి. సో నెక్స్ట్ ఇంకా గొల్లపూడి నుంచి షేక్ ఇలియాస్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ ఇందాక రెండు కూడా కరెక్టే కాదని నేను లాస్ట్లో చెప్తాను. అండ్ కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు.

నెక్స్ట్ ఇంకా పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ శివగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ లలిత గారు మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, పద్మానది అంటుంది అక్కడ, దానికి ఆన్సర్ చేశారు. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే టీచర్స్ కాలనీ నుంచి దేవికా రాణి గారు అంటూ ఆన్సర్ చేశారు రంగాచార్లు గారు. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటనారాయణ గారు ఝాన్సీ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆయన ఎప్పుడు అందుకున్నారో అనేది కూడా పంపించేశారు కరెక్ట్గా. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి పంపించారు దేవికా రాణి అంటూ. సో కాదండి. అండ్ మోహన్ బాబు గారు అంటూ నరేష్ మెర్స్ రోజా గారు పంపించారనమాట మహబూబ్ నగర్ నుంచి. సో కాదండి.

సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే గనక మనం డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ ఆయన తెలుగు సినీ దర్శకులు అండ్ అలాగే నిర్మాత కూడా అనమాట. 1974లో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 1982లో మనకి ఎల్వి ప్రసాద్ గారికి, అండ్ 86లో నాగిరెడ్డి గారికి, అండ్ ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ గారికి, అండ్ ఆ తర్వాత డి రామానాయుడు గారు అండ్ కె విశ్వనాథ్ గారు, ఇలా చాలా మంది అయితే ఈ అవార్డ్స్ని అందుకున్నారనమాట. అదే విషయం మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మన ఇండియాలో అంతరిక్ష ప్రయోగాలు అనేవి మనకి శ్రీహరికోటలో జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. సో ఈ శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మనకి ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది, మొదటి శాటిలైట్ ఏది? సో అక్కడి నుంచి మనకి శాటిలైట్ మనకి ఇవ్వుతుంటాయి కదా, లాంచ్ అవుతుంటాయి కదా, అలాగా ఫస్ట్ శాటిలైట్ ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. శ్రీహరికోటలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, ఓరి దేవట సినిమా నుంచి అనమాట.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మా ఇంటి బంగారం నుంచి. మరి మనమైతే హర్విలిలో ఉన్నాం, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది అని చెప్పడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మన లిజనర్స్ ఆన్సర్స్ కరెక్ట్ గా చేశారు చాలా మంది. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఇస్రో అంట, అంటే శాటిలైట్ పేరు అడిగాను నేను యాక్చువల్గా. నరేష్ గారు, రోజా గారు, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎల్ఐసి కాలనీ నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆర్యభట్ట అంటూ పంపించారు సుమని గారు పడ నుంచి, సో కాదండి. అండ్ అలాగే మార్కపూర్ నుంచి శివగిరి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, సిరిగిరి ప్రసాద్ గారా, ఓకే కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, ఐ విల్ ట్రై మురళి గారు. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా ఆర్యభట్ అనుకుంటున్నారు కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, సో కాదండి. అండ్ అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి మెసేజ్ చేశారు, అనుకుంటున్నానమ్మా అంటున్నారు, కాదండి చెప్తాను అదేంటి అనేది. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే ఎప్పుడు ఆ శాటిలైట్ ని విడుదల చేశారు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేశారు మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా హా కాదు కాదు, మీ ఆన్సర్ అదైతే కాదు, ఎస్ఎల్వి కాదు, ఎస్ఎల్వి 3 అని పంపించారు కదా అదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట నారాయణ గారు, ఝాన్సీ గారు ఖమ్మం నుంచి పంపించారు హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శుభోదయం ఆకాశవాణి కేంద్రానికి అంటూ అనంతపూర్ నుంచి రాజశేఖర్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి నందు పంపించారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్. అలాగే రమేష్ బాబు గారు పంపించారు కరెక్ట్ తిరుపతి నుంచి, GSAT 3 కూడా కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా చంద్రయాన్ అంటున్నారు సుకన్య గారు గుంటకల్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ హిందూపూర్ నుంచి రంగాచార్యులు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, చౌడేపల్లి నుంచి పంపించారు గౌతమ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ ని, సో మీ ఆన్సర్ కరెక్ట్ కాదు. అండ్ అలాగే సౌండింగ్ రాకెటా కాదండి, ఓకే ఎవరు అంటే పెద్దాపూర్ నుంచి త్రిమూర్తులు గారు అనమాట, ఆలస్యంగా జాయిన్ అయినందుకు సారీ తల్లి అంటున్నారు, ఏం పర్లేదండి. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో నాకైతే వచ్చిన ఆన్సర్స్ ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. శ్రీహరికోటలో ప్రయోగించబడిన అంటే ఆ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏంటి అని అంటే రోహిణి అనమాట. సో రోహిణి అనే ఆ శాటిలైట్ ని ఫస్ట్ అయితే ప్రయోగించారు. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మనకి రకరకాల గ్రంథాలు అయితే ఉంటాయి కదా, అలాగే మనకి రకరకాల నవల్స్ కూడా ఉంటాయి. అండ్ గ్రంథాల విషయానికి వస్తే మనకి భాగవతం, రామాయణం ఇలా గ్రంథాలు చాలానే ఉంటాయి, అండ్ మహాభారతం కూడా ఉంది కదా. మరి మహాభారతానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటి అంటే మహాభారతానికి మహాభారతం అని కాకుండా మరొక పేరు కూడా ఉంది, అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866-248-8814 కి. సో ఇప్పుడైతే మీకోసం విజయ్ బాపినీడు గారి జయంతి సందర్భంగా మరి ఆయన డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, బాలుగారు చిత్ర గారు పాడగా వింటూ స్టే ట్యూన్.

మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాము మన హరవిల్లుకి అయితే. మరి ఇదే ఫైనల్ సాంగ్, అండ్ ఇంకా ఫైనల్ ఆన్సర్స్ ఎవరెవరు ఏం చేశారు అనేది చూసేద్దాం. మహాభారతానికి గల మరొక పేరు ఏంటి అని అడిగాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుమని గారు భగవద్గీత అంటున్నారు పెడ నుంచి, కాదండి మహాభారతం వేరు భగవద్గీత వేరు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు ఇద్దరు కూడా పంపించారు. భారతీయ అంటున్నారు, భారతీయ భారతీయ కంటిన్యూషన్ ఇది, కానీ అదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ ఇనాయతుల గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు భాగవతం అంటూ, కాదండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు విజయవాడ నుంచి భార్గవి గారు. అండ్ గుడ్ మార్నింగ్ శాండల్జీ అంటున్నారు కర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి నుంచి. ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఆన్సర్ ని దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు.

0: దీన్ని కూడా కరెక్ట్ అని కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆది కావ్యం అనుకుంటున్నారు గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి. గౌతమ్ గారు గౌతమా గౌతమీనా, పైన ఏమో గౌతమ్ అన్నారు. ఓకే, నేను గౌతమ్ అనే అనుకుంటున్నాను. ఆది కావ్యంని అంటే రామాయణాన్ని అంటాము యాక్చువల్గా. అండ్ కేదర్ వీరేష్ గారు రాజుల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు స్పెల్లింగ్ మిస్టేక్కి కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు అన్ని ప్రశ్నలు మంచిగా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నారు. థ్యాంక్ యూ, మీకు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే స్వాతి గారు, వేణుగోపాల్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కవిత గారు, జోష్నవి గారు అండ్ ఫ్యామిలీ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమలపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నేను అన్ని ప్రశ్నలు వినలేదు అంటున్నారు, పర్వాలేదులేండి, ఒకటైతే విన్నారు కదా. నందు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ నుంచి జానకి గారు, రామ్ గారు, ఉమా గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పీబీ శ్రీనివాస్ గారి జయంతి సందర్భంగా, ఈశ్వరలక్ష్మి గారి జయంతి సందర్భంగా, బి గోపాలం గారి జయంతి సందర్భంగా నివాళులు అంటున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్యులు గారు పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే జయా గారు, సహరి గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. కాదు కాదు, మీరు ఆన్సర్ని పంపించారా, జయా అండ్ సతీ సహరి అంటూ పంపించారు మొత్తానికి చిరంజీవి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: భారతదేశం వైవిధ్య భరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు, మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ స్వదేశీ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మన లోకల్ బ్రాండ్స్ ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుదైవ కుటుంబకం, అతిథి దేవోభవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి, స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
4: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, MSMEలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతను కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక వంటకాలు మెనూల్లో ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు MSMEల అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలం. ముఖ్యంగా చిన్న MSMEలు మార్కెట్లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన MSMEకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, MSMEస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
3: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా మూడు కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫార్మ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలను 5-స్టార్ స్థాయి ప్రెజెంటేషన్తో విదేశీ అతిథులకు అందిస్తూ దేశీయ ఆహార సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. మూడవది చేతి వృత్తులకు పునరుజ్జీవనం. హోటళ్ల ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లో కొండపల్లి కొయ్య బొమ్మలు, ఏటికొప్పాక లక్క కళారూపాలు, కలంకారీ వస్త్రాలంకరణల్ని విరివిగా ఉపయోగిస్తూ కుటీర పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
5: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను.
6: మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసీ గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్లిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసీ గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండూ పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, కుమగుమలాడగే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతి యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. వోకల్ ఫర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా, గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
3: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలి వెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
2: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య

0: విద్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో
2: సో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అడ్వెంచర్ చేయాలనే కుతూహలం లోపల ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక చూసి ఆనందిస్తారు. మరి అలాంటి అడ్వెంచరస్ మూవీస్ అదే అందరికీ కుదరాలంటే అది కుదరని పనే, ఎందుకంటే అన్ని కండిషన్స్ బాగుండాలి. అడ్వెంచర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఇంకా క్లైంబింగ్ చేసేటప్పుడు రోప్స్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. దాంట్లో కూడా కొన్ని స్టడీస్ అనేవి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అడ్వెంచర్ చేయాలనే కుతూహలం లోపల ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక చూసి ఆనందిస్తారు. మరి అలాంటి అడ్వెంచరస్ మూవీస్ అదే అడవిలో అడ్వెంచరస్ మూవీస్ అయితే తెలుగులోనే ఉన్నాయి. మరి అవేంటో ఈరోజు సినిమా కబుల్లో నేను మీతో షేర్ చేసేస్తూ ఉంటాను. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:22 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనో చిత్ర పాడిన పాట క్షణక్షణం మూవీ నుంచి అయితే వినారు కదా. మరి మనం సినిమా కబుర్లో మాట్లాడుకుంటున్నాం అడవి, అదే అడవి రిలేటెడ్ మూవీస్ అనమాట. సో అడవి ఇంకా తెలుగు మూవీ ఈ రెండు పదాలు చెప్పంగానే తెలుగు వారందరికీ కూడా ముందుగా వెంటనే ఏ జనరేషన్ వారికైనా ఠక్కున గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే ఎన్టీఆర్ గారి అడవి రాముడు కదా. మరి 1977 1977లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఫేమ్ తగ్గని సినిమాగా నిలిచిపోయిందనమాట. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు ఆడిందో తెలుసా థియేటర్స్లో? 366, అంటే సంవత్సరం పొడవునా కూడా ఈ సినిమా ఆడిందనమాట. అది కూడా ఏంటంటే సూపర్ హిట్గా. సో ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, జయసుధ గారు నటించిన ఈ చిత్రంలో మాటలు ఇంకా అలాగే పాటలు కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. 1977లో వచ్చిన ఇప్పటికీ కూడా అందరూ పాడుతున్నారంటే చాలా ఫేమస్ అనే కదా. సో ఎన్టీఆర్ గారు ఇందులో ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఆ విషయం తెలియకుండా అందరితో మమేకమైపోయి అడవిలో అలా జీవిస్తూ ఇల్లీగల్ స్మగ్లింగ్కి కళ్ళం వేసేందుకు ఆయన పూనుకుంటారనమాట. సో ఆయన వేసే టాక్టిక్స్ కానీ స్టంట్స్ కానీ భలే ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో. మరైతే ఇప్పుడు సినిమా కబుర్లో ఈ అడవిరాముడు మూవీ నుంచి ఒక పాట అయితే విందామా? స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:29 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబుర్లో అడవి, అదే అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. అడవి రాముడు మూవీ నుంచి వేటూరి గారి రచనలో ఎస్పి బాలు గారు ఇంకా సుశీల గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా అదే పేరుతో, అదేనండి అడవి రాముడు అనే పేరుతోనే మళ్ళీ 2004లో బి గోపాల్ గారి దర్శకత్వంలో ప్రభాస్ ఇంకా ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు నటించిన ఫిలిం అడవి రాముడు వచ్చిందనమాట. మరి అడవిలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక కుర్రాడి ప్రేమ కథగా సాగుతోంది ఈ ఫిలిం. సో అడవిలో పెరిగిన వారు ఎంత తెలివిగా బలంగా అనుకున్నది సాధిస్తారో చూపించాడు అనమాట హీరో ఈ మూవీలో. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన వారు మణిశర్మ గారు. సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్ గా ఉంటాయి. ఇంకా రీసెంట్ గా చెప్పాలంటే 2021లో వచ్చిన కొండపొలం మూవీ కూడా సూపర్ గా ఉంటుంది కదా. ఏంటంటే అడవిలోనే పెరిగి ఇంకా ఆ అడవి గురించి మాత్రమే కాదు తనకి మొత్తం అంతా తెలిసినట్టు మంచిగా చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఆ అడవికే తిరిగి వస్తాడనమాట హీరో. సో మరి ఇంకా ఆ కొండపల్లం మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మీ ఆదిత్య. 11:39 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబర్లో అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. మరి అలాగే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయిందన్న కదా. మళ్ళీ రాఘవేంద్రరావు గారు 1985లో ఇంకొక ఫారెస్ట్ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీశారనమాట. ఆ మూవీయే అడవి దొంగ. 1985లో చిరంజీవి గారు, రాధా గారు, సరళ గారు సో నటించిన ఈ చిత్రం మళ్ళీ అడ్వెంచర్స్, ముఖ్యంగా ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో ఉండే అడ్వెంచర్స్ ని చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా ఏంటంటే టార్జాన్, మోగ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా అడవిలోనే ఉంటారు కదా. అడవిలో స్టంట్స్ చేస్తూ ఇంకా అక్కడ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని కాపాడటం, లేకపోతే యానిమల్స్ ని ఉంటే గనక వాటిని ఎవరైనా ఇల్లీగల్ పోషింగ్ చేస్తుంటే యానిమల్స్ ని వాళ్ళ నుంచి రక్షించడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ అడవి దొంగ సినిమాలో ఏంటంటే తప్పిపోయిన పిల్లాడు అడవిలోనే ఉన్న జనాలతో ఇంకా జంతువుల మధ్య పెరుగుతాడనమాట. ఇంకా పెద్దయిన క్యారెక్టర్ తర్వాత ఏమేమి స్టంట్స్ చేస్తారో ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ కానీ ఇంకా చైనీస్ మూవీస్ కానీ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాయి. అంత స్టంట్స్ అప్పట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపించారనమాట అడవి దొంగ మూవీలో. సో తెలుగు వారందరికీ కూడా అడవి అంటే ముందుగా గుర్తుకొచ్చే సినిమా అడవి రాముడితో పాటు ఈ అడవి దొంగ సినిమా అనమాట. మరైతే ఇప్పుడు ఇంకొక సాంగ్ అయితే వినేయండి, మరి అడవికి సంబంధించిన సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:45.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:50 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. నల్లమల మూవీ నుంచి శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా.

సో మరి ఇంకా ఇలాగ తెలుగులో అడవి రిలేటెడ్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే గనక అందరికీ తెలిసిన ఫిలిం అదే పుష్ప వన్, ఇంకా పుష్ప టూ. సో ఈ రెండు మూవీస్ లోనూ ముఖ్యంగా ఏంటి అంటే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం గురించి చూపించారన్నమాట. అడవిలోని లొకేషన్స్ అండ్ అలాగే ఇక్కడ పాటల్ని కూడా షూట్ చేసిన లొకేషన్స్ అయితే మరి ఇంకా మన ఆంధ్రాలోని అడవులు అయితే కాదు కానీ మేకరై ఫారెస్ట్ అనమాట. సో ఈ మేకరై ఫారెస్ట్ ఎక్కడుంది, తమిళనాడులో నీలగిరిస్ దగ్గర ఉంటుంది ఈ మేకరై ఫారెస్ట్. సో ఈ మేకరై ఫారెస్ట్ దగ్గరే చాలా పాటల వరకు షూట్ చేశారని చెప్పేసి చెప్తుంటారనమాట. అలాగే 2024 లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ లో కూడా అంజనాద్రి ఫారెస్ట్ ఏరియా, ఇంకా ఫారెస్ట్ కి సంబంధించిన లోకల్ విలేజెస్, ఇలా ఫారెస్ట్ అందాలు దాంతోపాటు మైథాలజీని కూడా కలిపి చూపించడం జరిగింది. అసలైన అప్డేట్ చెప్పాలి అంటే గనక ఈ అడవికి సంబంధించిన మరొక మూవీ కూడా ఇప్పుడు రాబోతోంది అనమాట. మరి ఎవరు హీరో అంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు జీబ్రా. ఇదేంటి హీరో పేరు చెప్పాలి అని చెప్పి అనుకుని ఇక్కడ మూవీస్ పేరు చెప్తున్నావని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, మరి మామూలుగా ఏదైనా మనకి ఒక మూవీ నేమ్ వింటే అది ఏంటి, దేనికి సంబంధించింది అని కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఆ రెండింటిని చూడాలి. ఇంకా టీజర్లో ట్రైలర్లో లేనివి కూడా సినిమాలో చూపిస్తాం అని చెప్పేసి డైరెక్టర్స్ చెప్తున్నారనమాట. ఏంటంటే సస్పెన్స్ ని ఇంకా సస్పెన్స్ చేస్తూ లోపల ఏముంది, పాటలు ఏమున్నాయి, ఇంకా ఆ టర్నింగ్ పాయింట్, స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ తిరుగుతుంది, ఇలా రకరకాల పాయింట్స్ అన్నిటినీ చూపించి మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే గమనిస్తే గనక బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్ద పేరులాగా అనిపిస్తాయి కదా. మరి ఈ సినిమా పేర్లనే కొత్తగా ఎంచుకుని మరీ పెట్టినట్టు ఉంటాయన్నమాట అతని మూవీస్. ఇంకా స్టోరీస్ కూడా అలాగే లవ్ థీమే మాత్రమే కాకుండా ఏదో ఒక సరికొత్త థీమ్ ని ఎంచుకుని సొసైటల్ ప్రాబ్లమ్స్ ని చూపించడం, ఇంకా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇచ్చేలాగా నటించడం చేస్తుంటారనమాట. మరి సత్యదేవ్ సినిమాలు అనమాట. సో సినిమా పేరు చెప్తేనే అర్థమైపోయింది కదా, ఆయన సత్యదేవ్. మరి ఫారెస్ట్ ఓరియంటేషన్ తో సత్యదేవ్ నటిస్తున్న మూవీ అయితే రాబోతుంది అనమాట. మరి ఆ ఫిలిం పేరేంటో తెలుసా?

ఫిలిం పేరు వచ్చేసి సమవర్తి. మరి ఈ సమవర్తిలో ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా చూపించబోతున్నారంట. అయితే ఈ ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశంలోని ఫారెస్ట్స్ అన్ని కూడా కవర్ చేసేసామని హీరో సత్యదేవ్ అయితే చెప్తున్నారు. మరి ఇంకా మన దక్షిణ భారతదేశం అంటే ముఖ్యంగా మన స్టేట్లో ఉన్న నల్లమల ఫారెస్ట్ కానీ, ఇంకా తమిళనాడులో ఉన్న నీలగిరీస్ కానీ, కేరళలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్, ఇంకా అలాగే కర్ణాటకలో ఉన్న ఫారెస్ట్ ఏరియా మొత్తం అన్ని కూడా చూపించారంట. మరి ఇంకా ఫారెస్ట్ తో పాటు అడ్వెంచర్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మూవీస్ లో. మరి ఇంతకీ మూవీ థీమ్ ఏంటి అంటే గనక డిఫారెస్టేషన్, అడవులు కొట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అలాగే ఇల్లీగల్ పోషింగ్, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా చూపించబోతున్నారంట సినిమాలో. మరి ఇవన్నీ చూపించడమైనా వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మరి. సో ఇప్పుడైతే మోగ్లీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి, వీళ్ళు భారతీయ ఫిల్మ్ విత్ యువర్ ఆర్జే ఆత్యా.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను.

బిజినెస్ అనే పదం ఉంది కదా, మరి వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారం చేయాలంటే కావాల్సిందేంటి? పెద్ద పెద్ద పెట్టుబడులు, కోట్లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, కానీ దానికంటే అసలు గ్రౌండ్ వర్క్లో ఆలోచిస్తే గనక కొత్తగా ఆలోచించే విధానం, మార్కెటింగ్ చేయగల నైపుణ్యం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఏ హార్డ్ వర్క్ అన్నావేంటి? ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, ఎవరైనా చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్కే కదా. ఎస్, చేసే పనిలో నిజంగా స్మార్ట్ వర్కే ఉండాలి, కానీ బిజినెస్ అంటే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, అది మార్కెటింగ్లో తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది స్మార్ట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతూ ఉండాలి కదా, అది డిజిటల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ. సో అందుకనే అది హార్డ్ వర్క్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంచి బిజినెస్ అనేది సాగుతుంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ పెట్టుబడులన్నీ వాటంతట అవే వస్తూ ఉంటాయని సక్సెస్ పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే గనక ప్రజెంట్ ట్రెండ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ప్రజలకి ఏది ప్రస్తుతం అత్యవసరం. సో మార్కెట్లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త ప్రొడక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా, అది బిజినెస్గా స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే తీసుకొస్తామో అది అవసరం, అందరికీ అవసరం అయ్యేలాగా. ఆ ప్రోడక్ట్ లేకపోతే మనకి మన పని కుదరదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి. కానీ నా మనసులో, నా మదిలో, నా మైండ్లో ఇది తోచింది కదా, ఇది తయారు చేస్తాను, మార్కెట్లో పెడతాను అంటే కనుక కుదరని పని. సో అందరికీ ఇప్పుడు ఏదైతే అవసరమో దాన్ని సులువుగా చేసేలాగా ఒక ప్రోడక్ట్ని రూపొందించి పెట్టాలన్నమాట. అప్పుడు వాటంతట అవే పెట్టుబడులు, వాటంతట అవే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటేనే బిజినెస్ అనేది సూపర్గా క్లిక్ అవుతుందన్నమాట. సో మరి భారతదేశంలో ఇంత చక్కగా బిజినెస్ జరుగుతుందనే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో భారతదేశం అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందనమాట. ఇంకా ఈ సర్వేకి సంబంధించిన మాటలు, అలాగే ఈ సర్వే అసలు ఎందుకు ఇస్తారు అన్నీ కూడా మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

శ్రీజో లిరిక్స్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి బాగ్మతి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. ఇంతకీ భారత్ మొదటి స్థానంలో నిలిచిన ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 అసలు

ఎవరిచ్చారు ఈ ఇండెక్స్, మరి ఈ సంగతులన్నీ మాట్లాడుకునే ముందు అసలు ముందుగా డిమాండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఆర్థికవేత్తలు చెప్పే మాట, మన భారత్లో ఏదైనా అంటే ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా అది ప్రొడ్యూస్ అయితే వాటికి డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఈ డొమెస్టిక్ డిమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం విషయానికి వస్తే గనక అన్నం కదా, ఇంకా తర్వాత నార్త్ ఇండియాకి వెళ్తే గనక చపాతీలు రోటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా వరి కానీ ఇంకా గోధుమ పంట కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వీటికి మన దగ్గరే డిమాండ్ ఎక్కువ, అంటే మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇంకా ఒకవేళ సర్ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట, దాన్ని డొమెస్టిక్ డిమాండ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్, ఈ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి కదా. ఇంకా అలాగే మనం అసలు టికెట్ బుక్ చేయాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా అసలు రైల్వే టికెట్ కానీ ఇంకా మూవీ టికెట్ కానీ మనకి ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలన్నా గవర్నమెంట్లో ఏదైనా అప్లై చేయాలి అన్నా అంతా కూడా మనకి సాగుతుంది దేంట్లో అంటే ఆన్లైన్లోనే. మరి ఇదంతా కూడా డిజైన్ చేసేది సాఫ్ట్వేర్ కదా. సో అందుకనే ఏదైనా సరే ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కానీ సర్వీస్ కానీ వాటికి మన డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ డిమాండ్ని దాటుకుని ఫారిన్ డిమాండ్కి కూడా సప్లై చేయగలిగితే ఇంకా లాభాలే లాభాలు అన్నమాట. సో అటువంటి డొమెస్టిక్ డిమాండ్ అధికంగా ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో బిజినెస్ చక్కగా సులువుగా సులభంగా చేసుకునేందుకు కావలసిన అనుమతులు కాస్త తొందరగా దొరకడం వేరే దేశాలతో పోల్చినప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ర్యాంకింగ్స్ ని అందించడం జరుగుతుందన్నమాట. అందులో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ఇండెక్స్ ని ఎవరిచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు మాట్లాడుకుందాం. మరి అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మాట్లాడేసుకుందామా?

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
2: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్

క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధాన అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

12:44 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. మరి ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ని ఎవరు ఇచ్చారు అన్న దగ్గర ఆగాం కదా. మరి ఈ ఇండెక్స్ ని ఎవరిస్తారంటే స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2026 లో ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మొత్తం 41 మార్కెట్లని ప్రపంచ వ్యాప్తంగా అనలైజ్ చేసి ఆ 41 మార్కెట్స్ లో అన్నింటిలో కూడా భారతీయ మార్కెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంటుందని చెప్పి, బిజినెస్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వేలో భారతదేశానికి మొదటి స్థానం అందించారు. మరి స్వీడన్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ హోమ్. మరి ఇంకా స్టాక్ హోమ్ లో ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్. మరి నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలో ఏ నలుమూల దేశంకి వెళ్ళినా, ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా నోబెల్ ప్రైజ్ అయితే అంత క్రేజ్ అనమాట. మరి ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళ దేశంలోని ప్రైజెస్ కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మరి అటువంటి ఈ స్వీడిష్ ఈ ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కామర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ మనకి ఈ ర్యాంకింగ్ ని అందించడం జరిగిందనమాట. దీంతో భారతీయ బిజినెస్ మార్కెట్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి, అంటే చిన్న చిన్న దేశాలు చాలానే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు నలుమూల దేశాల అన్నిటికీ కూడా మన బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా సులువుగా ఉంటుందని, ఇంకా మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందన్నమాట.

12:50 దాటి 31 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ 2026 గురించి అయితే తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో ఇండెక్స్ గురించి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దేశంలో లేబర్ మార్కెట్ స్నాప్షాట్ ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం 2 ఇండెక్స్లను విడుదల చేశారు. అవేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇంతకీ ఏంటి ఈ 2 ఇండెక్స్లు చెప్తా అక్కడికే వస్తున్నా. ఏంటంటే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఎంతమంది పనిచేసేవారు ఉన్నారో తెలిపేవే ఈ ఇండెక్స్ అన్నమాట. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఇంకా వర్కర్ పాపులేషన్ రేషియో కానీ. ఇంతకీ సంగతి ఏంటంటే గనక గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా దేశంలోనే బెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోనూ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియోలోనూ మొదటి స్థానంలో నిలిచింది. సో ఏంటంటే మొత్తం అత్యధిక జనాభా అని చెప్పి అన్నా కదా, అంటే 1,00,000, 5 లక్షలు ఇలాగా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో అత్యధిక జనాభా కలిగిన ఈ సూరత్ జిల్లాలో ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ వినేయండి, ఇంకా మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసా, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళంలో కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈవేళంలో ప్రముఖ ఆలయాల నమూనాలు, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెరకాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలిపే సెమీ కండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. ఈవేళం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. భారత స్వచ్ఛేందన పరివర్తన, రక్షణ సంసిద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, పాతపడిన విద్యుత్ పరికరాలు, ఈవేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికితీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్పూర్తితో ప్రజలు ఈవేస్ట్ ను అమూల్యమైన వనరుగా చూడాలని పిలుపునిచ్చారు. పోలీస్ యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల పాసింగ్ అవుట్ పెరడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో అవినీతిని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రాంగణాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 50 లక్షల రూపాయలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆధునికీకరించి ఖాతాదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం మరో 106 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ది పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రహదారులు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0865-295-7735-7386-7899-9966 సంప్రదించాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 గంట 9 నిమిషాలు దాటి 10 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మన శంకర ప్రసాద్ గారు సినిమా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఎంత చెప్పుకున్నా వారి నంబర్ తగ్గదన్నమాట. ఇంకా చరిత్ర మనం చదువుతూ ఉంటే, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే, కొత్త కొత్త ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఏమైనా గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాలు ఫ్రీడమ్ ఫైట్తో పెనవేసుకున్నవి, వాటి గురించి గనక మనం చదువుతూ ఉంటే గనక అక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వారి నంబర్ అయితే తగ్గదన్నమాట. ఇంకా మనకి మోటివేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, జీవితం, వారి వృత్తిని కూడా వదిలేసి దేశ సేవ కోసం అంకితమైపోయిన త్యాగజీవులు ఎందరు. ఇంకా మరికొందరు ఏంటంటే, వారు ఏదైతే వాళ్ళ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారానే స్వాతంత్ర సమరంలో తమ వంతు పాల్గొని దేశభక్తుల స్వాతంత్ర కాంక్షను ఇంకా బలపరిచేవారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గాంధీ గారు ఎప్పుడు కూడా చరక అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో చరక నూరుతున్న విషయం, ఇంకా ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ముఖ్యంగా స్వాతంత్ర కాంక్ష పోరాటంతో పాటు ముఖ్యంగా అసలు ఒక దేశం నిలబడాలి అంటే దానికి వెన్నెముక ఎకానమీ. సో అందుకనే చెప్పారనమాట, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి గాంధీ గారు. సో ఒక గ్రామం చూసుకుంటే గనక ఎంతో మంది అక్కడ ఫస్ట్ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత పాడి, ఇంకా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నూలు వస్త్రాలను తయారు చేయడం, ఇలాగా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ఆక్యుపేషన్లో ఉంటారన్నమాట. సో ఆ ప్రొఫెషన్కి కానీ ఆక్యుపేషన్కి కానీ ఇంకా తమ టాలెంట్ని, ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ని కానీ జోడిస్తూ ఉంటే దాంట్లోనే ఎంతో ఎక్స్పెల్ అయిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా స్వాతంత్ర కాంక్ష ముఖ్యంగా పోరాటంతో పాటు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారా ప్రజలందరిలోనూ ఇంకా స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో మెలకువలను, ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిలో ఒకరు కల్కి కృష్ణమూర్తి గారు. మరి కల్కి కృష్ణమూర్తి గారి గురించి, ఆయన స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో మనం మాట్లాడుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 1 గంట 17 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన కల్కి కృష్ణమూర్తి గారి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామన్నా కదా. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1899 సెప్టెంబర్ 9వ తేదీన తంజావూరులో జన్మించారు. సో ఆయన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత సెకండరీ స్కూల్కి చేరుకున్నారు. అక్కడ చదువు కొనసాగించారు. అయితే ఎప్పుడైతే సెకండరీ సర్టిఫికేట్ చేతికి వచ్చే సమయం ఉందో అప్పుడే 1921లో గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన పిలుపు అయితే వచ్చిందనమాట. ఆ పిలుపు విన్నారో లేదో అంతే, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఆయన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోకి దిగిపోయారు. సో అలాగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందకపోయినా ఆయన రచనా నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకి రచనలంటే ఎంతో ఆసక్తి, రాయడం అంటే ఎంతో ఇష్టం. అలాగా ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారన్నమాట. అందుకు గాను 1923లో ఆయన ఒక పత్రికకి సంపాదకునిగా పనిచేయడం జరిగింది. ఇంకా అలాగే 1937లో ఆయన కల్వానిన్ కాదలి అనే ఒక పుస్తకాన్ని అప్పట్లోనే రిలీజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా అలాగే స్వాతంత్ర సమరయోధులైన సి రాజగోపాలాచారి గారితో కలిసి విమోచనం అనే పత్రికని కూడా నడిపారు. సో ఇందులో స్వాతంత్రానికి సంబంధించిన ఇంకా దేశానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండేవారన్నమాట. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన రాజుల చరిత్ర గురించి ఆయన ఎంతగానో రాస్తూ ఉండేవారు, ఆసక్తిని పెంచుతూ ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా సరే ఎక్కువగా నవల్స్ చదువుతూ ఉండేవారు కదా, మరి చరిత్ర అనగానే కొంచెం పక్కన పెట్టేయడము లేకపోతే ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవడము చేస్తూ ఉండేవారు. అలా ఏంటంటే చరిత్రని నవల్స్ రూపంలో రాసేవారన్నమాట. శివగామియన్ సప్తాహం, పార్థివన్ కణువు అని పల్లవుల గురించి, పొన్నియన్ సెల్వన్ అని చోళుల సామ్రాజ్యం గురించి నవల్స్ రాస్తూ ఉండేవారు. ఇంకా అలాగే ఎన్నో పత్రికలు స్వాతంత్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తుండగా బ్రిటిష్ వారు ఆయన్ని కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాసే కథల్లో కానీ రచనల్లో కానీ నవలల్లో కానీ ఏంటంటే నిరాశావాదం నుంచి మనిషి ఆశావాదం వైపుకి బ్రతకాలి పోరాడాలి అనేటట్లుగా ఆయన రచనా శైలి ఉండేదన్నమాట. అందుకు గాను 1999లో భారత ప్రభుత్వం వారు ఆయనకి సంబంధించిన ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయనకి రచనలు అంటే ఎంతో ఇష్టం. ఆ రచనల్లోనే ఆయన స్వాతంత్రానికి సంబంధించిన మొత్తం మోటివేషన్ అంతా కూడా రాస్తూ ఉండేవారన్నమాట. అది కల్కి కృష్ణమూర్తి గారి టాలెంట్. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
2: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
1: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురి కాకుండా చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్టసాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కోట నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
1: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను

0: అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: హమే వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, मैं नए सामान की बात कर रहा हूं, हमारे घर में जो भी नया सामान आएगा वो स्वदेशी ही होगा.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
2: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి పోలీసులు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223694947 సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషణ్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:35 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్న ధీరాలో విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ ఉంటేనే కాస్త అలాగా వెళ్తుందనమాట లోపలికి ఫుడ్ అనేది కదా. అంటే ప్రతిరోజు కూడా స్పెషల్ చేయాలి అంటే ఎస్ మరి టైం అనేది పడుతుంది. ఎక్కువగా ఎవరైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేది అమ్మలే కదా. మరి ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినాలన్నా కూడా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నచ్చదు. అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరంతే. చిన్నపిల్లలు అయితే ఇది నాకు వద్దు అని చెప్పేసి వెంటనే చెప్పేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అయితే వండే వాళ్ళు వాళ్లే కాబట్టి మనకి ఇది ఇష్టమా కాదా అని చెప్పేసి వండర్ అనమాట. ఇంకా అందరికి ఇష్టం త్వరగా అయిపోవాలి ఇలాగా రకరకాల కారణాలతో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. అయితే నచ్చింది అయితే కొంచెం ఎక్కువగా తినడం కానీ నచ్చింది మరీ వదిలేయకుండా కొంచెం తినడమో లేకపోతే ఎలాగో కంగారుగా తినడమో ఏదో ఒకటి సరిపోతుంది. సో అందుకే అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మరి ఉడికించి తినే ఆహారం గురించి కొంచెం పక్కన పెడితే గనక సీజనల్ ఫ్రూట్స్ ని కూడా మన డైట్ లో భాగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మహిళా మణుల్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే గనక బయట ఆఫీస్ వర్క్ ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడం, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారనమాట. మరి ఈ విధంగా ఇంట్లో మహిళలు ముందుగా హెల్తీగా ఉంటే ఇంటిలిప అది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డైట్ ని ఎంచుకుని వాళ్ళ డైట్ భాగంగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారో అదే కదా మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అదే ఫుడ్ ని ఎక్కువగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అంతే కదా ఏదైతే మనకి ఆలోచన వచ్చి మనం పాటిస్తూ ఉంటామో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గనక ఆ మొత్తం ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డైట్లో ఈ రోజు నుంచి మనం ఈ ఫ్రూట్ని మనం తిందాం అని చెప్పేసి అనుకోవడం లేకపోతే కొంచెం మార్చుదాం వండే తీరు అని అనుకుంటే గనక మొత్తం ఇంటిని పాదే కూడా తను ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుంటుందో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి సీజనల్ ఫ్రూట్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుని ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇంతకీ ఏంటి ధీరాలో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం మరి ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:42 దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శ్రీమతి గారు అంటూ లక్కీ భాస్కర్ మూవీ నుంచి విశాల్ మిశ్రా శ్వేత మోహన్ పడిన సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం ఇప్పుడు సెప్టెంబర్ వినాయక చవితి టైంలో ఉన్నామన్నమాట. మరి ఈ సీజన్లో ఏం తినాలో ఏం తినాలి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వినాయకుడు చెప్పేస్తున్నారు తన ప్రసాదంలో ఇవి ఉండాలి అని. అలా ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పండు వెలగ పండు. దీన్నే ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం చూస్తే గనక పేర్లు భలే ఈజీగా కొన్ని వెంటనే చదవంగానే అర్థమైపోతాయి. వుడ్ యాపిల్ అని అనగానే ఈ యాపిల్ అనేది కొంచెం ఏదైనా చెక్కతో తయారు చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి ఈ వెలగ పండు తెలియదు అని అనుకున్న వాళ్ళకి. సో ఏంటంటే ఈ వెలగ పండు పైన ఒక టెంకలాగా ఉంటుంది కదా హార్డ్ షెల్, అది ఇంకా కొబ్బరికాయని కూడా గమనిస్తే ఈ హార్డ్ షెల్ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు ఉంటుంది ఈ హార్డ్ షెల్ ఎప్పుడైనా గమనించారా? మంచి మండుటెండల్లో అలాగా కొబ్బరి నీళ్లు తాగితే ఎక్కడలేనంత ఎనర్జీ వస్తుంది కదా. అండ్ అలాగే ఇలాంటి వర్షాకాలంలో ఈ వెలగ పండును తింటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. కానీ అందరూ ట్రై చేసి ఉండరు కదా, జస్ట్ ఏదో పెట్టాలి కదా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. దాని రుచి చూసే వాళ్ళు చాలా కొంతమంది అయి ఉంటారు. ఏమంటారు మరి? మరి ఇంతకీ వీటిపైన హార్డ్ షెల్ ఎందుకు ఉంటుంది? మరి వాటిని మనం తీసుకున్న తర్వాత ఎంత ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం? మరి ఒక రకంగా అమృతం లాంటిదే కదా, అందుకనే ఆ అమృతంలోని కంటెంట్ అంతా బయటికి పోకుండా హార్డ్ షెల్ అనేది ఇచ్చిందనుకుంటా ప్రకృతి మనం కొంచెం అలా ఆలోచిస్తే. సో ఈ వెలగ పండుని అచ్చంగా మనం యాపిల్ని కానీ జామకాయని కానీ ఎలా తింటామో అలా తినేయకూడదనమాట, ఎందుకంటే ఇది ప్యూర్లీ విటమిన్ సి పల్ప్. అచ్చంగా చింతపండు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెలగ పండుకి కాస్తంత బెల్లం జాగ్రీని కానీ ఇంకా పెరుగు కానీ కొంతమంది ఏంటంటే తాలింపు పచ్చళ్ళలాగా చేసి దీన్ని వాడుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అండ్ అలాగే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ. ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు అని చెప్పి అని అడుగుతూ ఉంటారు కదా. సో అటువంటి

వాళ్ళు వాళ్ళ డైట్ లో ఈ వెలగపండుని జత చేసుకోవచ్చు. మరి మరి ఇంకా ఏదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఆహారం గురించి కానీ మాట్లాడుతుంటే ఈ కాలంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్స్ అడిగేస్తుంటారు. మరి నిజంగా వెలగపండు గురించి మనం పాతకాలం నుంచి వస్తున్న మనం వింటున్న దాని గురించిన న్యూట్రిషన్ తెలుసుకుంటే ఇంకా దాని పైన ప్రేమ పెరిగి దాన్ని మన డైట్లో భాగం చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సంగతులు కూడా చెప్తాను. మరి 35 ఇది చిన్న కథ కాదు, మరి అలాగే ఈ వెలగపండు కూడా చిన్న పండేమి కాదు. 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ ధీరాలో 35 ఇది చిన్న కథ కాదు. మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్ అయితే విన్నాను కదా. మరి 1:51 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ ని కానీ కొత్త ఆహారాన్ని కానీ మన డైట్ లో భాగంగా చేసుకుంటున్నామంటే గనక ఈ కాలంలో న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ వేసి మరి వాటిని మన డైట్ లో భాగం చేసుకుంటామన్నా కదా. మరి ఇంతకీ వెలగపడిన గురించి మనం ఎంత చెప్పుకున్నా పాత వాళ్ల కాలం నుంచి ఇది మన దగ్గర వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ వెలగపండు పండేది పెరిగేది మన దేశంలోనే. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటే కనుక థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది, కానీ ఎక్కువగా పెరిగేది మాత్రం మన దేశంలోనే ఈ వెలగపండు అన్నమాట. మరి ఈ వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ముఖ్యంగా అంతకంటే ముందు మెడిసినల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఆయుర్వేదంలో వెలగపండు చెట్టుకి సంబంధించిన ప్రతి పార్ట్ అంటే దాని వేర్ల దగ్గర నుంచి మొదలయ్యి వేర్లు కానీ చెట్టు బెరడు కానీ చెట్లు ఆకులు ఇంకా చిగుళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పార్ట్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వెలగపండు తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే ఊపిరితిత్తుల్లోని చివరి భాగమైన బ్రాంకియోస్ కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో బ్రాంకియోస్, మనం ఏదైతే గాలిని తీసుకుంటామో ముక్కుతో, ఆ గాలి అలాగ వెళ్లి మొత్తం ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళగలగాలి. అప్పుడే లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ ఎక్కువగా చేస్తుంటారని, అలాగే పాటలు పాడే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా, కానీ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువగా గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరు అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోకండి, ఊరికి స్పోర్ట్స్ పర్సన్ టెస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నా. అఫ్కోర్స్ ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు చేసేమాకండి. ఇవన్నీ కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేచి ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ రోజు అని, అలాంటి టైం టేబుల్ వేసుకునే టైంలో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ఈ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకోండి అండ్ ఎంతసేపు ఉంచగలరో అంతసేపు ఉంచి మళ్ళీ మెల్లగా గాలి వదిలేయండి. ఇప్పుడు మాత్రం చేయకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఈ విధంగా లంగ్స్ లోని చివరి పార్ట్ అయిన బ్రాంకియోస్ కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్, ఎవరైతే ఊపిరితిత్తులకి ఇంకా గాలి పీల్చుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి ఫలంగా చెప్తారన్నమాట. అలాగే ఈ సీజన్ లో డైట్ లో భాగంగా చేసుకోవాలి, ముఖ్యంగా వెయిట్ తక్కువ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ డైట్ లో ఈ వెలగపండుని కూడా జత చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెలగపండుని తిన్న రోజు మంచినీళ్లు బాగా ఎక్కువగా తాగాలి. అదేంటి, ఎస్పెషియల్ గా ఈ రోజే తాగాల అంటే ఎస్, ఎందుకంటే ఈ వెలగపండు అనేది కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదా, అలాగే విటమిన్ సి. మన రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న క్లాక్స్ అన్నిటినీ కూడా తొలగిస్తుంది, కాబట్టి దానికి మనం కొంచెం మంచినీళ్లు తీసుకుంటే గనక ఇంకొంచెం సహాయం చేస్తుంది అనమాట ఆ పల్ప్ అది అంతా క్లీన్ చేయడం కోసం. సో మరి ఇన్ని లాభాలున్న వెలగపండుని కేవలం వినాయకుడికి నైవేద్యంగానే పెడుతున్నారా, పెట్టిన ఆ నైవేద్యాన్ని మీరు ఆరగిస్తున్నారా? ఆరగించకపోతే ఇప్పటి నుంచైనా ఆరగించండి. మరి మరి వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఈ రోజు ధీరాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అష్టాచమ్మ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
5: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
6: రెండు గంటల 17 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి ముందుగా జేమ్స్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ ఆనందిస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మీరింతవరకు భక్తి సంగీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయనందు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విలువల విద్య అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పూనా రామ్జీ పాల్గొన్నారు. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త, అనువాదకులు, హిందీ తెలుగు భాషా పండితులు పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 8924225999 మరియు 8924225999 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం విటలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐటి స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల టీ20 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణ పతకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

3:05 దాటి 28 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సండే సండేలో. మరి ఏదైనా చాక్లెట్ ఎప్పుడు చూసినా డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ వైట్ చాక్లెట్ని దేంతో తయారు చేస్తారు, రా మెటీరియల్ ఏంటి? పాలైతే కాదు అని చెప్పేసి ముందే చెప్పేశారు. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏం పంపించారు మన శ్రోతలు, ఒక్కసారి చదివి వినిపించేస్తా.

పెడన జోగానంద్రా కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. మా కృష్ణా జిల్లాకి వర్షాలు ఎస్ ఉన్నాయి, అయితే భారీ నుంచి అతి భారీ కాకుండా ఎల్లో అలర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ ఓకే కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధపట్నం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. సుమణి గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. జాన్సన్ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దనగారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శేషు సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ పాలెం పోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బంగారు రాజు గారు ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గానే గెస్ట్ చేశానా? సో మాకు వర్షం పడుతుంది అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు, కర్నూలు జిల్లానా అంటే ఎస్ సర్టైన్లీ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మలాండి గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాధవస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. విజయ గారు, కైలాష్, సాయి, కృత్తిక మెసేజ్ చేస్తున్నారు, మారుతి నగర్ అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలియ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎరమిని సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి అంటూ మెసేజ్ చేశారు లాస్ట్ ఎవరైతే మెసేజ్ చేశారో, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను. చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం, రా మెటీరియల్ ఏంటి? సో కోకో బటర్ అనమాట. కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారు. అయితే ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది కదా, దానికి ముడి పదార్థం కోకోనే, కానీ కోకో నుంచి వచ్చిన ఏ పదార్థంతో వైట్ చాక్లెట్ తయారు చేస్తారన్నాను. సో కోకోవా బటర్తో మనకి పాల నుంచి కూడా ముందు తోడబెడితే పెరుగు అవుతుంది, పెరుగు నుంచి మేగడ తీస్తే దాన్ని చిలిగితే వెన్న బటర్ వస్తుంది కదా. సో అలాగే కోకోవా నుంచి ఈ బటర్ వస్తుంది అన్నమాట. ఆ బటర్తో వైట్ చాక్లెట్ తయారు చేస్తారు. మరి ఇంకా ఇప్పుడు అడగబోయే ప్రశ్న, మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? సో మొత్తం చెప్పాలంటే ఈ సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారనమాట. అంటే దారిని, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైతే ఉంటుందో ఆ లెంత్ని కిలోమీటర్స్లో కొలుస్తారు కదా. ఇంకా మన క్లాత్స్ని మీటర్స్లో కొలుస్తారు కదా. అలాగా మనం వినగలిగే శబ్దాలను, ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తారనమాట. సో దాన్ని డెసిబల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఈ డెసిబల్స్ అంటే
ఎంతవరకు మనం వినగలం. ఇంకా ఆ డెసిబల్స్ కంటే తక్కువ అయితే మనిషి అసలు వినడానికి కూడా కుదరదన్నమాట. సో కాబట్టి అసలు ఎంత చిన్న శబ్దం వరకు మనిషి వినగలడు తెలిసి కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. 3:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనిషి ఎంతవరకు చిన్న శబ్దాన్ని వినగలడు? మరి డెసిబల్స్ లో గానీ ఇంకా సౌండ్ ని హెడ్జెస్ లో కొలుస్తారన్న కదా, ఆ హెడ్జెస్ లో గానీ సమాధానాలు పంపించండి అని చెప్పేదాను. మన శ్రోతలైతే పంపించేశారు. మరి మనిషి ఎంతవరకు వినగలడు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. లేదు, 120 నుంచి 130 డెసిబల్స్ అనేది ఇంకా పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఎక్కువైపోతుంది. సో మినిమం ఎంత వినగలడు అని చెప్పి అడిగాను క్వశ్చన్. మంగళకి ఎన్నింది మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి మాధస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి, ఓకే. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. విజయ, కైలాస్, సాయి, కృతిక, మారుతి నగర్, అనంతపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం సాయి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. గన్నవరం సాయి శిరీష గారు తిరుపతి నుండి, ఓకే. నెక్స్ట్ మెసేజ్ మసూం బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుంచి, కుస్మా గారు అంబటి నగర్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి. ప్రొత్తుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్, సాదియా మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బంగారాజు గారు ఆదోన్ నుండి, ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. మధుప్రసాద్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా దొరవారి సత్రం నుండి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, బగ్గా శివయ్య గారు పెద్దన్న మెసేజ్ చేశారు. దేశరెడ్డిపల్లి నుంచి అంజన్ మెసేజ్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో 0 డెసిబల్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంతకంటే ఇంకా తక్కువ వినడానికి ఉండదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో గనక చూసుకుంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనిషి వినగలడనమాట. సో 20 హెడ్జెస్ కంటే తక్కువ కూడా సౌండ్ ఉంటుంది, కానీ మనం దాన్ని పసిగట్టలేం. సో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. అసలు మనిషి పట్టలేడనమాట, రక్తం వచ్చేస్తుంది అంటారు కదా, అదైపోతుంది. సో 20 హెడ్జెస్ కంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాలి అలా పార్క్ లో వీస్తున్నప్పుడు కొంచెం గడ్డి ఊగుతుంది చూడండి, దానికి కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కడో జరుగుతున్న శబ్దాల్ని మనం అయితే వినలేం, కానీ యానిమల్స్ అయితే పసిగడతాయి అనమాట. అందుకనే చెప్తుంటారు ఏంటంటే సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ అనేవి చాలా వింతగా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి. సో ఏంటంటే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి వాటికి చిన్న సూచనలు అది సౌండ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంకా ఇప్పుడు సందడే సందడిలో 4వ ప్రశ్నకి వచ్చేస్తే గనక, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏంటి? ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి? క్వశ్చన్ కొంచెం వింతగానే ఉంటుంది, కానీ అందులో నేను ఆన్సర్ చెప్పకూడదు కాబట్టి క్వశ్చన్ని ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి తెలిస్తే గనక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్ర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీచే అవకాశం అయితే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రదేశాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకి యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. వాతావరణ సూచనల్ని పాటించండి, జాగ్రత్తగా ఉండండి.

ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్యురార్జే ఆదిత్య. 3:28 దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి. మరి ఇంకా సందరే సందరిలో ఆన్సర్స్ పెడుతూ ఇంకా బిజీగానే ఉన్నారు మన శ్రోతలు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం, ఇక్కడ ఒక పదాన్ని ఇంకా జోడించాలన్నమాట క్వశ్చన్ లో. మరి అది జోడిస్తే ఆన్సర్ నేనే చెప్పేసినట్టుంటుంది, అందుకనే ఆన్సర్ మీరు చెప్పాలి కాబట్టి పదాన్ని కొంచెం వదిలేశాను. ఇంతకీ ఏంటి ట్రాన్స్లేషన్ ని తెలుగులో ఏమంటారు? పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. అవును కరెక్ట్ ఆన్సర్. రెండో పదం కూడా వస్తుందా అని చెప్పి చూశాను, వచ్చింది. మావుల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ జంతి గారు అనంతపురం నుంచి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. దాంట్లో ఎన్ ఎందుకు, టైపింగ్ మిస్టేకా? నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిసి జబర్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు, మధుచరణ్ రాప్తాడు మండలం మరూరు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్లి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాధవుడు రాజేశ్వరన్ సౌమ్య అంజలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాషాంతరీకరణ కొత్తగా ఉంది పదం, కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది మనకి కావాల్సిన ఆన్సర్కి అనమాట. గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. ఓకే, జాన్సన్ గారు విజయవాడ నుండి. వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామణకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. ఉస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం దొరవారి ఛత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, శీను గారు ఆయిరాల మండలం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి సుమని గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ట్రాన్స్లేషన్, ఎస్ ట్రాన్స్లేషన్ అడగలేదు, ట్రాన్స్లేషన్. ఎస్ ట్రాన్స్లేషన్కి అయితే మాత్రం పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. సో ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఇంకా ఎవరు చేశారో చదివి వినిపించేస్తాను ఈ పాట తర్వాత.

3:35 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనమున్నాం సందడే సందడిలో. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నా కదా, ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏమిటి? భాషాంతం అంటూ మెసేజ్ చేశారు మామ దినాయతుల్లా గారు, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి మసూం బాబా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. నెక్స్ట్ ఇంకా గౌస్ గారు అనంతపూర్ నుండి. తులసి మౌనిక జయంతి గారు నందికొట్కూరు నుండి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి. రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాష్ గారు, సాయి, కృతిక, భారతీనగర్, అనంతపురం నుండి. ఎల్లప్ప గారు రాయచూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమో తెలియదు. బంగారాజ్ గారు ఆదోర్ నుంచి. ఓకే, చెప్తానులే నేను ఇంకా ఆన్సర్ని రివీల్ చేయడానికి. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పేరు ఊరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మలాన్బీ గారు కర్నూల్ నుండి మెసేజ్ చేస్తున్నారు, బదులుగా కాదు, శాంతినగర్ నుంచి. ఓకే, అక్కడ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు, ఎస్. ఓకే. స్నేహపాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. అవును, అదే అవును. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాయుడుపేట నుండి సంధ్యా గారు మెసేజ్ చేస్తున్నారు, ఎడ్వర్డ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. గన్నవరం శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ వనస్థలిపురం నుండి బాలాజీ గారు మెసేజ్ చేశారు, ఎస్. ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అంతేనండి. నెక్స్ట్ ఇంకా రవి రేవతి గారు, రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నరసరావుపేట నుండి రఘురామ్ సింగ్, భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య గారు మెసేజ్ చేశారు. ఉర్దూ ఆన్సర్ మేము పంపించింది, ఆన్సర్ అయితే అది కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, యమున గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అనువాదం ఇంకా రెండో పదం కూడా వస్తుందని చెప్పి ఆలోచించాను, కూర్చున్నాను. సో చాలా మంది మెసేజ్ చేశారు తర్జుమా, అది కూడా కరెక్ట్ ఆన్సరే.

సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, గోటి పువ్వ అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్నమాట. మరి ఇంతకీ ఈ గోటి పువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? గోటి పువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662848884.

3:45 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోటిపువ, మరి ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? చూద్దాం ఇంకా మెసేజెస్ ఎవరెవరు చేస్తారు.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజుల నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి గౌస్ గారు కేరళం కాదు. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ గారు సాయికృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామిని నుండి కె భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మసూం బాబా గారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబురల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, కైలాష్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలియా గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుంచి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు రాప్తాడు మండలం మరూరు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాజీం ముతిజావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు బుయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం. కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గారు అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తన్ రావు గారు, పెదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ సుబారెడ్డిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దుబాయ్ పాషా గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు రామలకోట నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. రాష్ట్రానికి సంబంధించింది చిలుక నారాయణ గారు, అనసూయ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి గౌరీ గారు, తెలంగాణ కాదండి, డోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు దాసరిపాలెం నుంచి, కుటుంబ సభ్యులు ఇంకా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపేట నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారా, ఎస్ కర్ణాటక అయితే కాదు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమినిపాడ్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజోలని జయన్న గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎందుకు ఇన్ని మెసేజెస్ చేశారు, ఇన్ని మెసేజ్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చారు, లేట్గా వచ్చారు మరి. సో అయితే ఎప్పటికైనా వచ్చారు కదా, ఆన్సర్ అయితే మీరు పంపింది, నేనైతే చదివేశాను. మరి ఇంతకీ గోటిపువ్వ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. మరి ఇంకా ఈరోజు ఇప్పుడు అడగబోయే సందడి సందడిలో క్వశ్చన్ ఇది, కొంచెం ఈ రోజు లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇందుకు ఈ క్వశ్చన్ ఏంటంటే, మీ బాబాయి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు, కొంచెం తిప్పి తిప్పినట్టుగా ఉంది కదా, అయినా సరే లాజిక్ పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీ బాబాయి గారి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొట్టమొదటి కొడుకు మీకు ఏమవుతారు. సో ఇందులో హింట్ కూడా ఇస్తున్నాను ఏంటంటే, ఇక్కడ మొత్తం

పిల్లలు ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారన్నమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా? మరి చెప్పండి. ఈసారి మళ్ళీ ముచ్చటగా మూడోసారి అన్నమాట. మీ బాబాయ్ ఒకగానొక అక్క యొక్క తల్లి యొక్క భర్త మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? హింట్, ఇక్కడ మొత్తం పిల్లలు ముగ్గురున్నారు.

హరిహరన్ మధుశ్రీ గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివాజీ మూవీ నుంచి. మరి ఇంతకీ మన ప్రశ్న ఏమిటి? బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో మీ బాబాయి ఒకగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో హింట్ అయితే ఇచ్చా కదా, మొత్తం పిల్లలు అయితే ఇక్కడ ఉన్నది ముగ్గురే అనమాట. మరి చూద్దాం ఎంతమంది మెసేజెస్ అయితే పంపించారో. చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు ఏమేమి పంపించారో, అసలు ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. కొంచెం టైం అయితే పట్టచ్చు. మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మలాన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ నుంచి కాదు. నిక్కు శ్రీలక్ష్మి గారు, రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. అదేంటి మూడు ఆన్సర్స్ పంపించారు, అందులో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కాదండి, తిరుపతి నుంచి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కాదండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ గారు మెసేజ్ చేశారు, లేదు రాంగ్ ఆన్సర్ అండి. అక్రపాక నుండి రమా గారు, సుధాకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నాగర్ కర్నల్ నుండి ఫజల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కాదు. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు మెసేజ్ చేశారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్ చేశారు. కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బంగారాజా గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కాదు, రాంగ్ ఆన్సర్. సీను గారు ఆయిరాల నుండి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుప్పంలోని గుండిసెట్టిపల్లి హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. రెండేళ్లుగా స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్2 నాటికి 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు.

మేదరమెట్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు 85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపటి రవికుమార్ ఈరోజు అందజేశారు. నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులకు ఈ నెలలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్లో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్దికి తొలిదశలో భాగంగా 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ అభివృద్ది పథకాల కింద 96 కోట్ల రూపాయలు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల అభివృద్దికి సుమారు 210 కోట్లు మంజూరు కాగా భీమవరం పట్టణానికి 43 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష అంశంపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్వుడ్ తన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవులకు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

సో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు కదా, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఎవరెవరు పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సరే రివీల్ చేస్తాను. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమినిపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అండి, గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుండి మెసేజ్ చేశారు, కాదు మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కదా. మళ్ళీ ఆ ఎమ్మజీ దేనికి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు, కాదు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు గారు, పెదమస్తాన్ రావు గారు, కాదండి. నాగర్ కర్నూలు

నుంచి మసూమ్ బాబా గారు. కాదండి, నెక్స్ట్ ఇంకా మెసేజ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, సులోచన గారు కరీంనగర్ నుండి, కాదు కాదు, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. కాదు, సూర్యకుమారి గారు పాలకొల్ల నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ అయ్యో కాదు. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. జానకి రామ్ గారు, ఉమా గారు నందిగామ నుండి, కాదు. నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. అవును, ఒక బాబాయే, ఒక బాబాయే, బాబాయ్ ఒక్కడే, అత్తయ్య ఒకటే, ముగ్గురు పిల్లలు అన్నా కదా. మరి ఇంకా ఆ పిల్లవాడికి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో రిలేషన్ ఏమవుతుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుండి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు, బాబాయ్ కాదు. సరే చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బాబారావు గారు నర్సాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు కాదు. నెక్స్ట్ మెసేజ్ సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. అయ్యో కాదండి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ గారు గార్లదిన్నె నుండి మెసేజ్ చేశారు. తర్వాత మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ గారు అమృత కపల్దొడి నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు జిల్లా గోనేగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఊయూరు నుండి, శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా హలో ఆదిత్య గారు అంటూ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. రవి గారు గన్నవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఏంటంటే నాన్న అవుతుంది. అది ఎలా అవుతుంది, అందరు పెద్ద నాన్న అని చెప్పేసి మెసేజ్ చేశారు. కానీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కొంతమందికి చెప్పాను కదా, వాళ్ళు నాన్న అనే మెసేజ్ చేశారనమాట. సో ఏంటంటే మీ బాబాయ్ అంటే బాబాయే కదా, మరి బాబాయికి ఒక్కగానొక్క అక్క అంటే అత్తయ్య అవుతుంది. సో అత్తయ్య తల్లి నాయనమ్మ, నాయనమ్మ భర్త తాతయ్య, తాతయ్య మొదటి కొడుకు అన్నాను. సో తాతయ్య మొదటి కొడుకు మీకు ఏమవుతారు అంటే మొత్తం పిల్లలు ముగ్గురే అన్నా కదా, బాబాయ్ గురించి చెప్పా, ఇంకా బాబాయ్ ఒకగానొక్క, సారీ ఈ పదం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒకగానొక్క తీసేసిన అక్క అక్కడ ఏంటంటే అత్తయ్య అవుతుంది. సో ముగ్గురు పిల్లలు అన్నా కాబట్టి బాబాయ్ వచ్చేసింది, అత్తయ్య వచ్చేసింది, ఇంకా ఉన్నది పెద్ద కొడుకు. సో పెద్ద కొడుకు పిల్లలే మనం అన్నమాట ఇక్కడ ఆడియన్స్. సో పెద్ద కొడుకు పిల్లలం మనమే కాబట్టి ఇంకేమవుతుంది, ఆ రిలేషన్ నాన్న రిలేషనే అవుతుంది. సో దాని మాట సందడే సందడి ఈరోజు ఇంకా 4:09 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు వేటూరి గారు రచించిన పాటల్ని నేను మీకు ప్లే చేసేస్తాను. మరి మొట్టమొదటిగా ఈరోజు వేటూరి గారి రచనలో వస్తున్న పాట ఆదిత్య 369 మూవీ నుంచి ఇప్పుడైతే వినేయండి.

భరతము నరుగని నరుడత రజకుడు

0: 1.3
1: మచిలీపట్నం.

4:21 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. వివిధాలో ఈరోజు వేటూరి గారి రచనలో వచ్చిన పాటలు వినిపిస్తున్నా కదా, మరి ఇంకా అల్లరి అల్లుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఆనంద్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది వేటూరి గారి రచనలో.

భారతి ఎఫ్ఎం 101.3.

4:32 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన పాట అర్జున్ మూవీ నుంచి విన్నారు. పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమయ్య. మరి అన్నమయ్య గురించి అందరికీ తెలిసే విధంగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమా అయితే వచ్చింది కదా. మరి ఈ అన్నమయ్య సినిమాలో వేటూరి గారి రచనలో ఒక పాట. మరి దేనికోసం మరి అన్నమయ్య రాసిన సాంగ్స్ ఎక్కడ సినిమా అంతా అంటే, మరి అన్నమయ్య ఆగమనం ఎలా ఉంటుందో వేటూరి గారు తన రచనలో మనకి చూపించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో వేటూరి గారి రచనల సాంగ్స్ అయితే వింటున్నారు కదా, మెరుపు కళ్ళలు మూవీ నుంచి వాసుదేవన్ సుజాత గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఇప్పుడు ఈ రోజు వివిధలో చివరిగా వినబోతున్న సాంగ్ చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి. ఇంకా

వివిధలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు పడిన పాట చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి విన్నారు. వేటూరి గారి రచనలో ఈ రోజు వివిధలో సాంగ్స్ అయితే విన్నారు. సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని.

0: అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిని పొడి కలిపి తీసుకోవచ్చు. దట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్ గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలనలో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్లడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదే విధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ ని అడ్డు పెట్టుకుని చేస్తే మంచిది, దీని వల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్ని సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది వల్ల మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
1: శ్రోతలు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలు 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం పలుకుతోంది శ్రీమతి మాధవి. ఈ ప్రసారంలో ముందుగా విందాం లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు.

మరి ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో మొదటి ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి వ్రాస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ నుంచి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు, రామాంజనమ్మ, కుమారి వీరంతా కోరుతున్న పాట. జస్టిస్ చౌదరి చిత్రం కోసం ఎస్పీ బాలుగారు, సుశీలమ్మ పాడిన పాట. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి గారు, సంగీతం చక్రవర్తి. విందామా?

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి వ్రాస్తున్నారు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట అమ్మాయి కోసం. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట. సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ. సంగీతం వందేమాతరం శ్రీనివాస్. విందామా?

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమున్నమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట. వేటూరి సుందరరామ్మూర్తి గారు సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

అయినా సరే నీకే హురే, అయినా సరే నీకే హురే, హాటుగా నా మనసిచ్చేదా. హలో హలో మై డియర్, హలో హలో.

0: మీరు విన్న ఆ పాట ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల గారు ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట విన్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు. ఈ పాటని వినిపించమని కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు ఆ పాట వినిపించడం జరిగింది. శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

విన్న పాట రక్త సంబంధం చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి వ్రాశారు. మరి శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. మరి మన తరువాత కార్యక్రమం శ్రోతలందరికీ బాగా తెలుసు, మీ హాస్యం మా గీతం, ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వినిపించే మంచి మంచి జోక్స్తో పాటు మంచి పాటలు కూడా విందాం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333, ఎస్టీడీ కోడ్ 0855.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి. శ్రోతలకు స్వాగతం. మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి?
1: తాడిపత్రి నుంచి రఘునాథ శర్మ మాట్లాడతాను మేడం.
0: రఘునాథ శర్మ గారు తాడిపత్రి నుంచా అండి?
1: మీ పేరు మేడం?
0: నా పేరు మాధవి అండి.
1: ఓకే,
0: బాగున్నారా?
1: మొన్న మీరు చెప్తే మేడం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి.
0: సార్ చెప్పండి
1: మేడం.
0: అవునండి,
1: చాలా సంతోషం. మీరు మంచి మంచి చెప్తున్నారు, చాలా సంతోషం. ఏం లేదు మేడం, ఒక పెళ్లి జరుగుతా ఉంది మేడం.
0: మీకు కూడా చాలా సంతోషం అండి, రఘునాథ శర్మ గారు గుర్తుంచుకుని మరీ అభినందనలు తెలియనందుకు ధన్యవాదాలండి. చెప్పండి, జోక్ చెప్తారా?
1: ఒక పెళ్లి జరుగుతా ఉంది మేడం. పెళ్లి జరిగినాక ఎంతో మంది వచ్చి అత్తి పండ్లు తోలు అత్తి పండ్లు తీసి తోళ్ళు అన్ని వారేస్తారు కదా మేడం, కాగితాలు వారేస్తారు కదా మేడం. ఉన్నట్లు ఒక గాడి వచ్చి ఆయన మంచి అవకాశం దిక్కింది. అత్తి పండ్లు తోళ్ళు కాగితం సుమారు కింద ఉంటుంది మేడం, నాకు మంచి ఛాన్స్ వచ్చిందని. ఒక అల్లరి పిల్లోళ్ళు 35 పిల్లోళ్ళు ఒరే గాడి ఉంటా గాడి మీద సవారు చేస్తాం కానీ అదే పని వాళ్ళు గాడి మీద కోసం సవారు చేస్తుంటారు మేడం. సవారు చే గాడి ఏమనుకుంటుంది, నువ్వు నమ్మ నా కొడుకులకి ఏమన్నా పని నేను అవకాశం చిక్కిందని నేను చింతా ఉంటే నా మీద సవారు చేస్తారా అంటే నేనేమన్నా గుర్రం అనుకున్నారా ఈయన కొడుకులకు సరే ఈయన కొడుకులు తగ్గించండి చేస్తా కానీ పెద్ద రిజర్వ్ ముందు కంప కనపడింది మేడం గాడికి. నాకు అవకాశం ఇచ్చినాయి ఎంతో స్పీడ్గా పోతుంది మేడం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒరే మనం గాడి మీద మనం కూర్చున్నాం కాబట్టి ఎంతో స్పీడ్గా పోతుందా, ఈ సంతోషంగా పోతుందా దీని మీద.
0: అయ్యో, మరి చెప్తుండగానే కాల్ కట్ అయినట్టుందండి, క్షమించాలి. రఘునాథ శర్మ గారు పొరపాటున కాల్ కట్ అయిపోయినట్టుందండి, మన్నించాలి. కార్యక్రమానికి కాల్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. రఘునాథ శర్మ గారు నమస్తే. తర్వాత శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో
2: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి? ఏ ఊరండి?
2: ఉల్లికల్ల మేడం, సింగనమల మండలం.
0: సింగనమల వస్తుందా? ఓకే, ఉల్లికల్ల. చెప్పండి, సింగనమల నుంచి వెంకటకృష్ణ గారు.
2: అవును మేడం.
0: కార్యక్రమాలు వింటూ ఉంటారా?
2: వింటూ ఉంటాం మేడం.
0: చెప్పండి, మరి ఈనాటి మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి కాల్ చేశారు, ఏం జోక్ చెప్పబోతున్నారు?
2: ఏం సంబంధం లేని వ్యక్తి ఎక్కువ అంటాడు మేడం బస్ కనెక్టర్. ఏం సంబంధం లేని వ్యక్తి నవ్వు నవ్వు అంటాడు ఫోన్ ఫోటోగ్రాఫర్ మేడం.
0: అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? రిపీట్
2: మేడం. ఏం సంబంధం లేని వ్యక్తి పైకి ఎక్కువ ఎక్కువ అంటాడు మేడం.
0: ఓకే,
2: ఏ సంబంధం లేని వ్యక్తి ఎక్కువ ఎక్కువ అంటాడు మేడం ఫోటోగ్రాఫరు బస్ కనెక్టర్ మేడం.
0: అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేటట్లు ఉందండి. కండక్టర్ గారు కూడా ఏ సంబంధం ఉండదు కానీ ఎక్కువ ఎక్కువ అంటారు, ఫోటోగ్రాఫర్ కూడా ఎత్తు అంటారు,
2: నవ్వు నవ్వు అంటారు మేడం.
0: నవ్వు అంటారు, సరేనండి, చాలా సంతోషం. నవ్వుతామండి అయితే. వెంకటకృష్ణ గారు చాలా సంతోషం అండి కార్యక్రమానికి కాల్ చేసినందుకు, నమస్తే. నా పేరు మాధవి అండి. నమస్తే. వెంకటకృష్ణ గారు చెప్పిన మాటలు రెండే అయినా అంతరార్థం చాలా ఉందండి, అర్థం చేసుకుంటే నవ్వు వస్తుంది అన్నమాట. మరి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, హలో, హలో, నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
3: అంతా బాగున్నారు మేడం.
0: అందరు బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, నేను అనంతపూర్ ఆర్టిస్ట్ నుంచి జబ్బార్ మేడం.
0: బాగున్నారా జబ్బార్ గారు?
3: బాగున్నా మేడం, మీరంతా బాగున్నారు మేడం, స్టాఫ్ అంతా
0: అందరు బాగున్నారు. చెప్పండి, ఏం జోక్ చెప్పబోతున్నారు?
3: చెప్తాను మేడం జోక్ మేడం. అప్పుడు కాలంలో రెడ్లు ఉన్నారు కదా మేడం, వాళ్ళ దగ్గర వచ్చేటప్పని ఒక ఆయన పని చేస్తాను నేను. అంటే అప్పుడు వాళ్ళంతా సేద్యాలు చేశారు కదా మేడం, రెడ్లు అంతా వాళ్ళ దగ్గర పని చేశారు. ఆ హుసేనప్పను వాళ్ళ దగ్గరే పనిచేస్తా అంటే నైట్ మాట్లాడుకుండాలి మేడం ఫ్యామిలీ అంతా. హుసేనప్ప లేడు, పొద్దున్నే హుసేనప్పను తాడిమల్లికి పంపించాలా అన్నారు మేడం. ఫ్యామిలీ అంతా మాట్లాడుకున్నారు, అది ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడేది మురుగుని విన్నాడు హుసేనప్ప. పొద్దునైనా పంపిస్తారు నన్ను, ఏమంత బాధపడాలని రాత్రి రాత్రే పోయి తాడిమల్లికి తిరుక్కొని వచ్చేసినాడు మేడం.
0: తిరుక్కొని
3: వచ్చేసి మళ్ళా పొద్దున్నే ఉండుకొని ఉండు హుసేనప్పను తాడిమల్లి పంపించాలా అని చెప్పి ఫ్యామిలీ అనుకుంటా అంటే బిలిపిన బయట ఇంట్లోకి వచ్చి అయ్యో రెడ్డి నేను అప్పుడే తాడిమల్లికి పోయేసి వచ్చినాను రెడ్డి అని అంటే ఫ్యామిలీ అంతా నగినాను మేడం. అయ్యో
0: కాదండి, చాలా చాలా ఆతృతగా రేపు చేయాల్సిన పని అనుకోగానే వెళ్ళొచ్చేస్తే మళ్ళీ వెళ్ళాలి కదా. ఇప్పుడు
3: మళ్ళా అయినా లేడీ పంపిస్తారని రాత్రి రాత్రి పోయిస్తాను, అందుకే హుసేన్ తాడిమల్లి పోయిస్తాను అంటారు మేడం పాత కథ.
0: ఆహా, అలా సామెత వచ్చేసింది అన్నమాట. రియలా, నిజం స్టోరీయా?
3: సరే,
0: చాలా బాగా చెప్పారండి జబ్బార్ గారు, చాలా సంతోషం. చెప్పండి
3: మేడం. ఒక కస్టమర్ ఒక హోటల్కి వస్తాడు మేడం, సర్వాలు రెండు ఇడ్లీను సాంబార్ తెచ్చి సర్వాలకు చెప్తాడు మేడం. సర్వాలు రెండు ఇడ్లీను సాంబార్ తెచ్చి ఆడిపెట్టి అట్లా నిలబడతాడు మేడం. ఈయన కస్టమర్ ఉండుకొని ఏం దీంట్లో ఏం పూరి ఇది ఇట్లుంది పురుగు ఉందారే దీంట్లో అని అడుగుతాడు మేడం. అప్పుడు సర్వాలు ఉండుకొని సార్ చూసి మాట్లాడండి సార్ మీరు, అది ఏం పూరి అనేది నాకు ఎట్లా తెలుస్తుంది సార్, నేను ఏమన్నా సైంటిస్ట్ ఏమన్నా అంటాడు.
0: చాలా బాగా చెప్పారండి, పురుగు ఉండేది చూసి పక్కన తీసి ఎలా తెలుస్తుంది. చాలా సంతోషం అండి, బాగా చెప్పారు జబ్బార్ గారు. కార్యక్రమానికి కాల్ చేసినారు. నమస్తే.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి. శ్రోతలు ఉత్సాహంగా మంచి జోక్స్ వినిపిస్తున్నారు, మరొక కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
4: బుక్కరాయసుంద మండల్ దండవారపల్లి నుంచి మేడం. పూజారి రామకృష్ణ.
0: రామకృష్ణ గారు బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
0: చెప్పండి. అందరు బాగున్నామండి, చెప్పండి. అందరు బాగున్నారు, చెప్పండి. ఏం జోక్ చెప్పబోతున్నారు?
4: చిన్న జోక్ మేడం.
0: చెప్పండి, చిన్నదే కావాలి.
4: ఒక షాప్ లేకి పోయి ఒక అతని ప్యాంట్ కావాలండి నాకు అంటాడు. అంటే సరే సార్, మీ సైజ్ ఎంత అంటే 38.

0: ఉంటాడు. అంటే వాడు సార్ ఒక ప్యాంట్ ఉంది సార్ కొత్తగా వచ్చింది ఇప్పుడు, మీరు చేసుకున్నారంటే డావంటి బుయ్య వాళ్ళంతా మిమ్మల్ని పలకరించడం మటుకు కరెక్ట్గా ఉంటుంది సార్ అన్నాడు. అంటే ఎందుకు అంటే జిప్పు లేదు కదా సార్, జిప్ వేసుకో జిప్ వేసుకుంటారు కదా అందరూ, అందుకని పలక.
1: చాలా సంతోషం అండి. దాంట్లో ఉన్న అపశృతిని కూడా కామెడీ లాగా చెప్పుకోవాలంటే ఇక చేసేది ఏమి ఉందని అంతే అంటారా? చేసేది ఉండదు.
0: ఇంకోటి మేడం చిన్నది
1: చెప్పండి.
0: ఇంకొక అతను తాగి డాక్టర్ దగ్గర పోతాడు మేడం, పైకి నాలుగో ఫ్లోర్ లో డాక్టర్ ఉంటాడా సార్ నాకైతే ఫుల్ అయింది దిగిపోయాక ఏమన్నా సార్ అంటే అదే అటెండర్ పిలిచి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ నుంచి దిగిపో అంటాడు.
1: చాలా చిన్నదైనా చాలా బాగా చెప్పారండి ఒక్క మాటలో. చాలా సంతోషం అండి రామకృష్ణ గారు కార్యక్రమానికి కాల్ చేసి మీ అమూల్యమైన జోక్స్ చెప్పినందుకు. నమస్తే.
0: ఈ జోక్ మంత పెద్దన కోసం కూడా మేడం.
1: ఓకే చాలా సంతోషం అండి. నమస్తే. నమస్తే. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, మరి పాట విన్నద్దా, జోక్స్ ఏ విందామా? హలో
2: హలో
1: హలో నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. నార్పల్ చెప్పండి. నార్పల్ నుంచి?
2: నార్పల్ నుంచి మేడం భాగ్యమని నేను ఇంకా చెప్పలేదు మేడం, నార్పల్ అని కానీ.
1: మీ గొంతు హలో అనగానే కొంచెం గుర్తొచ్చిందండి. భాగ్యమ్మ గారు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
1: అందరు బాగున్నారండి. చెప్పండి, కార్యక్రమానికి కాల్ చేశారు, ఏం జోక్ చెప్పబోతున్నారు?
2: మేడం తల్లి కూతురు సంభాషణ మేడం. వాళ్ళ అమ్మ కూతురుతో, రమ్య పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోయేటప్పుడు కొంచెం సిమ్ములో పెట్టు, నాకు బయట పని ఉంది కొంచెం చూసుకొని వస్తా అంటుంది వాళ్ళమ్మ. అంటే కూతురు ఏమంటుందంటే, అమ్మ సిమ్ములో పెట్టాలా, ఫస్ట్ సిమ్ములో పెట్టాలా, సిమ్ టూలో పెట్టాలా అంటుంది.
1: ఆమె మొబైల్ సిమ్ అంటే అంత అడిక్ట్ అయిపోయారనమాట మొబైల్ కి, ఏం చేద్దాం చెప్పాను అంటే సిమ్ అనేది స్టవ్ అనేది కూడా తెలియట్లేదు ఆమెకి.
2: సిమ్ వన్ లో పెట్టాలా, సిమ్ టూ లో పెట్టాలా అంటే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీ సెల్లు తీసి పొయ్యిలో పెట్టు అంటుంది.
1: వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు, చాలా మంచి సందేశం కూడా
2: అంటుంది.
1: అదే చాలా మంచి జోక్ తో పాటు సందేశం కూడా చాలా బాగా చెప్పారండి. భాగ్యం గారు నమస్తే.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి,

0: మరి మా శ్రోతలు మరి మంచి జోక్స్తో పాటు మంచి పాట కూడా విన్నారు కదా. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. హలో,
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి? నాగరంగయ్య గారు. బాగున్నారా? అందరు బాగున్నామండి. వర్షం పడిందా అండి?
1: మొన్న పడింది మేడం.
0: మొన్న పడింది, ఇంకా పడాలి కదా, కొంచెమే
1: పడింది.
0: సరేనండి, నాగరంగయ్య గారు ఏం చేస్తూ ఉంటారు?
1: మగ్గం చేస్తాం మేడం.
0: ఓకే, చాలా సంతోషం అండి, కార్యక్రమానికి కాల్ చేశారు. మరి మగ్గం నేస్తూ పాటలు వింటూ ఉంటారు రేడియో? మంచి జోక్ చెప్తారా? చెప్పండి.
1: భార్య భర్త ఉంటారు మేడం. భార్య అంటుంది భర్తని, పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆమెని పుల్లలు పెట్టి చూసుకుంటారు, నన్ను ఎప్పుడు చూసుకుంటారు మీరు అని అంటుంది మేడం. అంటే భర్త అంటాడు వాళ్ళ ఆయన పూల వ్యాపారం చేస్తాడు
0: కాబట్టి పూలల్లో పెడతారు,
1: పగులంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మీ ఉదయం పూలల్లో కూర్చేట్టుకుంటాడు. నేను కారం పొడి వ్యాపారం చేస్తాను, కారం పొడిలో కూర్చేస్తాను నిన్ను అంటాడు.
0: సరిపోయిందండి, అలా అడగకూడదు కదండి, అలా అడగకూడదు అని చెప్పడానికి అలాంటి జోక్ అడిగింది ఆవిడ. తెలుసుకోండి, చాలా సంతోషం అండి నాగరంగయ్య గారు, మంచి
1: కార్యక్రమం.
0: అవునా, ఎలాగ చెప్తూ ఉండాలి, మీరు చెప్తూ ఉంటే మాకు కూడా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్ ఏం లేదు, మీరు కూల్గా మాట్లాడచ్చు, అలా ఏముండదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటే భయం వెళ్ళిపోతుంది. ఓకేనా, చాలా సంతోషం అండి నాగరంగయ్య గారు, కార్యక్రమం కాల్
1: చేశారు.
0: ఏదండి?
1: నర్తనశాల.
0: ప్రయత్నిస్తాను. ఇలా వినడమే కాదు, అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా, చాలా సంతోషం అండి, నమస్తే. హలో.
2: హలో, నమస్కారం మేడం.
0: హలో, నమస్తే అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మండలం బొమ్మే పడుతుంది, ఇర్షాన్ రెడ్డి మేడం.
0: బాగున్నారండి?
2: బాగున్నాను మేడం, మీరంతా బాగున్నారా మేడం?
0: అందరు బాగున్నారండి, చెప్పండి.
2: మేడం, ఇద్దరు స్నేహితులు డైలీ మందు తాగుతా అంటారు మేడం. మందు తాగుతా అంటే ఎందుకు రా, మందులకి సన్నీళ్ళు కలుపుకుంటారంటే మామూలుగా వేణీలకు సన్నీళ్ళు తోడున్నట్లే అందుకే మందులకి సన్నీళ్ళు కలుపుకుంటాం మనం కూడాను.
0: చేసే పని అది, మళ్ళీ దాంట్లోకి మళ్ళీ చన్నీళ్ళు వేణీళ్ళు. ఓకేనండి,
2: వేణీళ్ళు తోడు సన్నీళ్ళు కలుపుకున్నట్టు సన్నీళ్ళు కలుపుకుంటారా, దీనికి కూడా అంతేరా.
0: సరేనండి, అతి తెలివితేటలు కదా.
2: అవును మేడం,
0: బాగా చెప్పారండి. ఎరిసామిరెడ్డి గారు కార్యక్రమానికి కాల్ చేశారు, నమస్తే.
2: మేడం, ఒక పాట సార్, రాజకోట రహస్యంలో వర్షం కోసం ఓ పాట ఉంది మేడం.
0: రాజకోట రహస్యమా?
2: కరుణించవా వరుణదేవ అని ఒక పాట మేడం, రైతులు పాట కొడతాం.
0: ఏం వేయాలండి, పంట వేసారా, వేయాలనా?
2: వేసినా మేడం, నిన్న రాత్రి వచ్చింది, మొన్న 2 రోజుల కింద వర్షం వచ్చింది, బాగానే వచ్చింది, ఇంకా రావాలి మేడం.
0: ఏం పంట వేసారండి?
2: కంది పంట, వరి.
0: కంది వరి వేశారు,
2: మొక్కజొన్న.
0: వర్షాలు బాగా కురవాలండి, బాగుండాలి రైతులందరూ. మీరందరు బాగుంటేనే మేము బాగుంటాం.

0: ప్రయత్నిస్తానండి. ఎరుసామిరెడ్డి గారు కార్యక్రమానికి కాల్ చేసి జోక్ కూడా చెప్పారు. నమస్తే. హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: శిల్పా లేబర్స్ నుండి ప్రభాకర్ మాట్లాడుతున్నా మేడం.
0: ఎక్కడి నుంచి అండి, ఊరి పేరండి?
1: శిల్పా లేపాక్ష్ అనంతపురం రూరల్.
0: శిల్పా లేపాక్షి అక్కడ ఉంటారా మీరు? ఓకే
1: మేడం.
0: చెప్పండి ప్రభాకర్ గారు, కార్యక్రమానికి కాల్ చేశారు, ఏం జోక్ చెప్పబోతున్నారు?
1: ప్రయాణికుడు గుత్తి బస్సు దిగినాడు మేడం. అక్కడ గొడవలు పోదారి అని బస్సు ఉండదు మేడం. గొడవల దగ్గర పోవాలంటే ఏ బస్ ఎక్కాలని అడిగినారు మేడం. గుంటకారు బస్ ఎక్కండి అని చెప్పినారు మేడం. మరుగుదొడ్డి పోదారి అని ఉంది మేడం. మరుగుదొడ్డి పోవాలంటే ఏ బస్ ఎక్కడ మేడం?
0: ఏ బస్ ఎక్కడ? చాలా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయండి కదండి. అయినా కూడా బాగా చెప్పారండి ప్రభాకర్ గారు. అక్కడ అక్కడ ఆరో మార్క్ వేసి ఉంటుంది, అది ఎక్కడుందో కూడా సూచిస్తున్నట్లు.
1: అంటే ఇప్పుడు కుదరండి మేడం, బస్సు రూట్ ఎవరంటే ఇప్పుడు కదిరి రూట్ పైకి ఉంటాయి ఆరో మార్క్. కరెంట్ పోల్ ఎక్కుతాడు మేడం జోగ్గాను, అయితే పైకి పోలేదు అని.
0: ఆహా, చాలా సంతోషం అండి. చాలా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి మనందరికి కదా.
1: ఇంకోటి చెప్పండి మేడం.
0: చెప్పండి.
1: ఇప్పుడు తల్లిదోమ పిల్లదోమ ఉంది మాట్లాడుకుంటాను మేడం. అరే బాబు, ఇప్పుడు ఈ కోర్స్ అయిపోతుంది, చదువు అయిపోతుంది, ఏ కోర్స్ చేస్తావు అంటే, మమ్మీ నేను మలేరియా కోర్స్ చేస్తావు అనుకున్నానంటే, తల్లి దోమ చెప్తున్నాను, మలేరియాకి అంత డిమాండ్ లేదు బాబు, నువ్వు డెంగ్యూ కోర్స్ నేర్చుకో, మంచి డిమాండ్ ఉంటుంది చెప్తాను మేడం.
0: బాగుందండి, బాగుందండి, బాగా చెప్పారండి ప్రభాకర్ గారు. డెంగ్యూ జ్వరం కోసం ఒక కోర్సు కూడా ఉందన్నమాట. ఆ కోర్సుకి విరుగుడు నేర్చుకోవాలి, విరుగుడు మందులు కనుక్కోవాలి మనం ఉన్నాయండి, ఉన్నాయి. అయితే కొంచెం కష్టమే, కొంచెం చాలా ప్రికాషన్స్ తీసుకుంటే గానీ కంట్రోల్లో కావదు కదా. చాలా సంతోషం అండి ప్రభాకర్ గారు కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే.
1: ధన్యవాదాలు.

0: అభిమాన శ్రోత కోరిక మేరకు వరుణదేవుడు మనల్ని కరుణించాలి, మంచిగా వర్షాలు పడాలి, మంచిగా పంటలు పండాలి, మనందరం బాగుండాలి. మరి వరుణదేవుడు కూడా వినిపించే ఉంటుంది మన ఆర్తనాదం అనుకుంటున్నాను. సరే, కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కాలర్ సిద్ధంగా ఉన్నారా? చూద్దామా. హలో.
1: నమస్తే అండి.
0: హలో, నమస్తే అండి. విజయలక్ష్మి గారు బాగున్నారా? చాలా సంతోషం, కార్యక్రమానికి కాల్ చేశారు. చెప్పండి.
1: కొంచెం వాన చినుకులు పడ్డాయి కాబట్టి కొంచెం కూల్ అయిపోయినట్టు అయిపోయింది, లేకపోతే ఉక్కపోతగా ఉండేది.
0: అవునండి, అవును. ఇంకా మాకైతే కురవాలి, ప్రొద్దుటూరులో అంతా బాగా పడిందా?
1: అవును, బాగా పడిందండి. మొన్న నైట్ అంతా తెల్లవారంత వరకు పడుతూనే ఉంది.
0: మాకు నైట్ ఒక్కటే పడింది ఇక్కడ అనంతపురంలో. అయితే అదే అన్నారు, ఇంకా కొంచెం పడాలి.
1: అవునండి, మనము ఇక్కడ పొద్దుటూరులో పడితే అరగుంట్లలో పడేది, అట్లా ఉంటుంది వానల కథ.
0: అవును అవును.
1: చెప్తానండి.
0: చెప్పండి.
1: పోలీసు మీ బైకు యాక్సిడెంట్ చేసింది అమ్మాయి అని చెప్తున్నారు, బండి నెంబర్ గాని ఇంకా ఏమైనా వివరాలు గాని చెప్పగలరా అని అడుగుతాడు పోలీస్ అతన్ని. అతను లత నెంబర్ చూడలేదు కానీ ఆ అమ్మాయి పింక్ కలర్ సిఫాన్ శారీ కట్టుకుంది, బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వేసుకుంది, వర్క్ వేసుకుంది, ఇంకా దాన్ని వీనెక్కు కూడా పెట్టుకుంది అని చెప్తారు పోలీసు.
0: ఇన్ని వివరాలు గమనించిన ఆయన బండి నెంబర్ మాత్రం గమనించలేదు అన్నమాట.
1: అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయ్యిందని అర్థం. ఇంకోటండి, భార్యాభర్తలు
0: చెప్పండి.
1: ఏమండి ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటాడు భర్త. ఏమండి ఈ రోజు ఆఫీస్కేనా, నన్ను అట్లా బయటకు తీసుకొని పోయి రెండు రౌండ్లు తిప్పుకొని రావచ్చు కదా అంటుంది. సరే దానికేముంది భాగ్యం అని చెయ్యి పట్టుకొని రాపోదామని బయటకు తీసుకొచ్చి రెండు రౌండ్లు అట్లా తిప్పుతాడు
0: రింగ రింగ రోసెస్ లాగా. చాలా తెలివైన భర్త అండి. పాపం ఆవిడ నొచ్చుకోకుండాను తర్వాత ఆఫీస్ కి బాధ్యతగా వెళ్తున్నారు. చాలా సంతోషం అండి, మంచివారు.
1: ధన్యవాదాలండి. మీకు కూడా
0: చాలా బాగా చెప్పారమ్మా విజయలక్ష్మి గారు. కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. హలో.
2: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: ఉన్నాను మేడం గారు, సనప గ్రామం ఆత్కూరు మండలం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నామండి. మీరు ఊరు చెప్పారు, పేరు చెప్పలేదు.
2: ఉన్నాను మేడం గారు, ఆ పేరు
0: ఏమండి?
2: పుల్లన్న.
0: పుల్లన్న గారు, ఓకే. చిన్నగా వినిపించిందండి, క్షమించాలి, ఏమనుకోకండి. సనప నుంచి పుల్లన్న గారు, బాగున్నారా? అందరు బాగున్నామండి. చెప్పండి, ఏం జోక్ చెప్పబోతున్నారు?
2: తండ్రి కొడుకులు జోకే చెప్పాలి మేడం గారు. కోరిక పంపులో అన్ని అవలక్షణాలు నడుస్తాయి, అనంతపూర్ పోయి గుర్రపులాను కొనకరారా అంటారు మేడం గారు.
0: ఏం కొనుక్కొని రావాలి?
2: గుర్రపు లాలము, గుర్రం లాలము.
0: ఓకే ఓకే,
2: తీసుకుంటారే అన్నాడు. ఏదైనా అంత స్పీడ్ గా చెప్తున్నాడు, ఏం సంగతి? ఏది అవలోచనాలు అన్ని నడుతున్నారే, నేను తోడుకి పోతే ఇష్టపెట్టాక లేకపోతే 18,000 మతకాడకపోతే 3,000 బాయా ఎవరో గోసాయి చెప్పినాడు, ఒక తెస్తే దాన్ని పూజ చేసి కడితే దోషం పోతాదంట్రా అని అంటాడు. అంటే వీడు ఏం చేశాడంటే కొడుకు అలా చెప్పినాడు కదా గుర్రపులాను కొలకరారా అని, ఒక లాలు తీసినాడు గుర్రాన్ని తీసినాడు. గుర్రపులాను చెప్పినది ఏం చెప్పాడు గుర్రపులాను అంటే గుర్తుంది.
0: అవునండి అవును.
2: మీరు గుర్రపులాను అన్నాడు కదా అన్నాడు, మా నాయన గుర్రపులాను కదా అన్నాడు, ఒక లాలు మీద తీసుకున్నాడు చెట్టు పండాలి
0: అన్ని అన్ని మొత్తం తీసుకొచ్చేసాడు. చాలా తెలివైన
2: వాడు. ఓ గుర్రాన్ని కూడా అట్టే పట్టుకొచ్చినాడు వేరే గారు పట్టుకొచ్చి ఇదో నేను లాలమే అంట ఇదే అంటే.

0: అన్నట్ట. అదే నువ్వు గురుమల్ లాలంటే కదా పట్టుకొచ్చి ఎత్తబుచ్చుండు నా చెడబుచ్చున్నా నా కడుపులో నువ్వు అన్నట్ట. ఇవన్నీ ఆలోచన చేసి అమ్మాయి కడుపులో పుట్టాను నిన్న. నీ కడుపులో పుడితే నాకు తాను గురించి ఎక్కువ అమ్మాయి కడుపులో
1: అప్ప తెలివైన వాడండి చాలా. సరే బాగా చెప్పారండి పుల్లన్న గారు, చిన్నగా చెప్పిన నిదానంగా.
0: నేను చెప్పాను గణేష్, ఎందుకంటే హాస్యం ఎంతో మంది ఆనందం పడే వాళ్ళు ఉంటారు.
1: అవునండి, మంచి మంచి కార్యక్రమాలు వింటూ ఉంటారు అందరూ ఎప్పుడు పాటలు
0: పాటలతో పాటు. హాస్యం అనేది మేడం గారు
1: నవ్వడం మర్చిపోతున్నారు.
0: హాస్యం గానీ సంగీతం గానీ చాలా మధురంగా ఉంటుంది.
1: అవునండి,
0: మనకి అష్ట కష్టాల్లో ఎన్నో ఉంటాయి సమస్య, ఒక కుటుంబంలో ఒక్కొక్క ఉంటుంది, కానీ ఒక 5 నిమిషాల పాట కానీ దానికి తెరదీస్తుంది చూడండి. నేను చెప్పిన విషయాలు మళ్ళీ నాకు 2-3 ఫోన్లు వస్తాయి, ఎన్నో నీ జోక్ ఇంటికి అనేవాళ్ళు, ఎందుకంటే హాస్యం అనేది చాలా మధురమైంది.
1: అవునండి, అందం
0: జోక్స్ నేను వినిపిస్తుంటాను.
1: నవ్వితే ఆరోగ్యం కూడా అండి, అన్ని నాడులు స్పందించి ఆరోగ్యం కూడా వస్తుంది. చాలా సంతోషం,
0: మైమరుస్తాను.
1: అవునండి, చాలా సంతోషం అండి కార్యక్రమానికి కాల్ చేశారు.
0: వందనాలు మేడం.
1: నమస్తే. నమస్తే. మరి కార్యక్రమానికి టైం కూడా అయిపోవచ్చిందండి. కాలర్ లాస్ట్ కాలర్ చూద్దామా. హలో హలో హలో, నమస్తే అండి. హలో, సమయం అయిపోయిందండి, కట్ చేస్తున్నాను. శ్రోతలు, ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మా శ్రోతలు వినిపించిన మంచి మంచి జోక్స్తో పాటు పాటలు విన్నారు. మరి ఈనాటి మా కార్యక్రమానికి కాల్ చేశారు తాడిపత్రి నుంచి రఘునాథ శర్మ గారు, సింగన్మల ఉల్లికళ్ళ మండలం నుంచి వెంకటకృష్ణ గారు, అనంతపూర్ నుంచి జబ్బార్ గారు, బుక్రాయ సముద్రం దండువారిపల్లి నుంచి పూజారి రామకృష్ణ గారు, నార్పల్ నుంచి భాగ్యమ్మ గారు, వడియంపేట నుంచి నాగరంగయ్య గారు, రాప్తాడు నుంచి ఎరిసామిరెడ్డి గారు, శిల్పాలేపాక్షి నుంచి ప్రభాకర్ గారు, విజయలక్ష్మి గారు ప్రొద్దుటూరు నుంచి, చివరిగా పుల్లన్న గారు సనప నుంచి. మరొక కాలర్ ఎవరూ వినిపించలేదు, క్షమించాలి శ్రోతలు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:01. ఇప్పుడు విందాం లలిత గీతం

వి వరహాలు గారు పాడిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. పట్టణాలే అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11,359 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

0: ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీ కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. ఒక లివబిలిటీ కావాల్సింది, బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నా కనీసం 1 or 2 days లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
1: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీసు యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కి నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं।
1: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
3: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. వరంగల్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 నందనవనం నాటిక వింటారు. రచన శ్రీమతి ఇ రాజలక్ష్మి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 గురించిన ముఖ్య విశేషాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రసార వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ కీర్తనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీ సాయి లక్ష్మీదేవి. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వేరుశనగలో తెగుళ్ల యాజమాన్యం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలితగీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు. ఆ తర్వాత 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 7:45 తిరిగి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో చావడి సంభాషణ అందిస్తారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి చావడి సంభాషణ వింటారు. ఆ తర్వాత చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 సంగీత దర్శకునికి సంబంధించిన సినిమా పాటలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 10:30 అలాగే 11:45 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలితగీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి పి పెద్దక్క బృందం, ఆ తర్వాత శ్రీ జె ఈశ్వరయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. రాత్రి 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 యోధుడు హంపన్న రూపకం వింటారు వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి జేవి మాధవి. 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 గురించిన ముఖ్య విశేషాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మెడవాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల వాపులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కనుక శ్రోతలు ఈ శుక్రవారం ఉదయం 7:45 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలకి మరొక ప్రకటన. 2027-2028 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి అలాగే 11వ తరగతికి సంబంధించి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి సూపర్ మ్యాన్ చిత్రం కోసం సుశీలమ్మ పాడిన ఈ పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
6: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సంతోషం చిత్రం కోసం మల్లికార్జున్ మాల్గాడి సుభ పాడిన పాట, సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. విందామా.
7: Presenting you the fire that sets you crazy. Just take it.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: నర్తనశాల చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట విన్నారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. తులసి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ పాడిన ఈ పాట

విన్న పాట సింహాద్రి చిత్రం కోసం కళ్యాణ్ మల్లిక్ పాడిన పాట విన్నారు శ్రోతలు. 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట, గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం.

ద్వారం లక్ష్మీగారు పాడిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారసత్వాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాల జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారసత్వాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని

0: అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: This Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ఏఎన్టీఎఫ్కు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సను అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్

ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నతస్థాయి సమాపేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనను వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.

0: ఈనాటి కిసానివాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరునందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన రైతు సోదరులు కానీ మన భారత వాతావరణ రంగంలో కానీ ఎక్కువగా దృష్టి సారించాల్సిన విషయం ఏమిటి అనగా ఎల్నినో. ఎల్నినో అనగా ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అసాధారణంగా పెరగడం వలన ఏర్పడే వాతావరణ పరిణామము. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీ వరకు పెరిగితే దానిని సాధారణ ఎల్నినోగా పరిగణిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2.5 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే

ఇటువంటి పరిస్థితులను సూపర్ ఎలినోగా పిలుస్తారు. గతంలో 1982-83, 1997-98 మరియు 2015-16 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాయి. దాదాపు 80% వరకు స్ట్రాంగ్ ఎలినోగా ఏర్పడే అవకాశాలున్నాయని కూడా వాతావరణ నిపుణులు మనకు సూచిస్తున్నారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఎలినో గండం ఒక గండంలా ఉంటుంది. పసిఫిక్ సముద్రం వేడెక్కినప్పుడు అది భారత ఉపఖండం వైపు వచ్చే ఋతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుంది. దీనివలన దేశంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుంది, అలాగని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఈ ప్రభావంతో మే జూన్ నెలలో కాకుండా వర్షాకాలంలో కూడా తీవ్రమైన ఎండలు వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. వాతావరణ నమూనాలన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ఇప్పటినుంచే సిద్ధం కావాలి. అయితే సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావ తీవ్రతను కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఎలినో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎలినో ప్రభావం మనకు వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే, ముఖ్యంగా వర్షపాతం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఋతుపవనాల సమయంలో భారతదేశంలో వర్షపాతం పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఋతుపవనాలు ఈ సమయంలో బలహీనపడి ఉంటాయి. వర్షపాతం తగ్గడంతో పాటు వర్షపాతం అసమానంగా పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా, కొన్ని చోట్ల ఎక్కువగా వర్షం పడవచ్చు. నీటి కొరత వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. వీటితో పాటు దేశంలో అధిక ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణ అసమతుల్యత అనేది ఏర్పడడం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఎల్లో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిలో అన్నిటికంటే ప్రధానమైనది పంట మరియు రకాల ఎంపిక అతి ముఖ్యమైనది. పంటలు మరియు రకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి తక్కువ కాలంలో పండే, అలాగే బెట్టను తట్టుకుని అధిక ఉష్ణోగ్రతను భరించే పంటలను ఎంచుకోవాలి. అలాగే అటువంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను, అనగా వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేసుకోవాలి. వరి పంటకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు మరియు ఇతర పప్పుధాన్య పంటలు, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను పండించాలి. అలాగే తక్కువ స్వల్పకాలిక రకాలు, ముఖ్యంగా లెగ్యూమ్ జాతి పంటలైన మినుము, పెసర, సోయా చిక్కు వంటి పంటలు వేసుకోవడం వల్ల వీటి వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉండి బెట్ట పరిస్థితిని తట్టుకోగలవు. అలాగే పంటల వైవిధ్యం మీద కూడా రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు, అలాగే మిశ్రమ పంటలను వేసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా రైతులు కంది, వేరుశెనగ ఇలాంటి పంటలతో అంతర పంటలు, లేదా వేరుశెనగతో పాటు ఇతర పప్పుధాన్యాల పంటలను, లేకపోతే వేరుశెనగ పంటలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను వేసుకోవడం మంచిది. అలాగే ఉద్యానవన పంటల్లో వస్తే ఇతర వ్యవసాయ పంటలని అంతర పంటలుగా వేయడం వల్ల మనకు ఒక పంట నుంచి నష్టపడినా సరే ఇంకో పంట ద్వారా మనం ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. పప్పుధాన్యాలతో అంతర పంటను వేయడం వల్ల ముఖ్యంగా ఈ పప్పుధాన్యాల పంటలు నేలను కప్పి ఉంచి తేమ సంరక్షణ మరియు నేల సంరక్షణని పెంపొందించుతుంది. వీటి ద్వారా తక్కువ నీటి పైన మనం ఆధారపడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే, విత్తే సమయాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో అని రైతులు ఎదురు చూడకుండా పడిన వర్షాన్ని ఒడిసి పట్టుకునే విధంగా మనము పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం ఆధారంగా విత్తే సమయాన్ని మార్చి ముందే పడే వర్షాలకు వినియోగించుకునేలా మనము నేల దుక్కును తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే ఒక ముఖ్యమైన పద్ధతిని మనము ఇలాంటి అనుచిత వర్షపాత సమయాల్లో కానీ, వర్షపాతం తక్కువ ఉన్న సమయాల్లో కానీ మనం వేసుకోవడం వల్ల రైతులు ముందే విత్తన ఉత్పత్తిని మనం తయారు వేసుకోవడం వల్ల ముందే విత్తన సమయాన్ని అనేది మనం కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనగా ఊహించిన ఋతుపవనాల వర్షాల కంటే 1-3 వారాల ముందు నుంచే పొడి నేలలో విత్తనాలు నాటుకోవడం. ఈ విత్తనాలను మొలకెత్తే వరకు వాటిని సంరక్షించడానికి విత్తన గుళికీకరణ చేసి ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తి వేర్లు బలంగా పెరిగి నేల సారవంతం కావడానికి దోహదపడతాయి. అదే సమయంలో ఇది ముఖ్యంగా పెట్టుబడులు తగ్గించి మన వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశాన్ని మన రైతులకు కల్పిస్తుంది.
ముఖ్యమైన అంశానికి

చేస్తే మొక్కల సాంద్రతను తగ్గించడం. ముఖ్యంగా మొక్కల సాంద్రతను తగ్గించడం వల్ల ప్రతి మొక్కకు నేలలో తేమ నిలిచి ఉండేలా సహాయపడుతుంది. వీటి వల్ల ఎక్కువ నీటి కోసం మొక్కలు పోటీ పడుకోకుండా ఉన్న నీటితోనే మనము ఆ నీటిని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే విత్తన శుద్ధి. ఇది ముఖ్యమైన విషయం అయినప్పటికీ రైతులు అజాగ్రత్త చేయడం వల్ల అక్కడక్కడ మనకు దిగుబడిలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం తక్కువ నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటంటే జీవన ఎరువులతో కానీ ముఖ్యంగా జీవ సంబంధిత కీటనాశకులతో విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా విత్తనం తట్టుకుని మొలక వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంలో ప్రతికూల పరిస్థితిని తట్టుకుని చనిపోకుండా పెరుగుతాయి. ఇక ముఖ్యమైన అంశానికి వచ్చేస్తే నేల నీటి సంరక్షణ పద్ధతులు. ఈ నేల నీటి సంరక్షణ పద్ధతిలో మనం ముఖ్యంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండడం వల్ల వచ్చిన వర్షపాతాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. వీటిలో వాన నీటి సంరక్షణ పద్ధతుల్ని ముఖ్యంగా తెలుసుకుందాం. ఇందులో వాణిజ్య సంరక్షణ పద్ధతులు వచ్చేసరికి మన వ్యవసాయ రంగంలో అతి ముఖ్యంగా పాటించవలసిన విషయం లోతు దుక్కులు. లోతు దుక్కులు అనగా మనం తొలకరి వర్షాలు పడిన వెంటనే సబ్ సాయిలర్ లేదా డిస్క్ నాగలి లేదా 5 లేదా 7 రెక్కల బాతుల కాళ్ళ నాగలితో గాని లోతు దుక్కులు చేసినట్టయితే నేలలోని గట్టి పనులను పెకలించి వేసి వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయేలా ఈ లోతు దుక్కులు మనకు చేస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయి అలాగే వీటిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది అన్నమాట. అలానే కాకుండా మొండి జాతి కలుపు మొక్కలు వాటిని కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్లు మరియు చీడపీడలను కూడా నివారించుకోవచ్చు. వీటిని ముఖ్యంగా మనము తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకొక వాణిజ్య సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేసరికి తేమ సంరక్షణకు మడకసార్లు వేయడం. ముఖ్యంగా పొలంలో అనువైన పంటలు విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజులకు నాగలితో భూమిని వాలుకు బట్టి సుమారు 1 నుండి 3 మీటర్లకు 1 చొప్పున మడకచాలను లోతుగా వేసుకోవాలి. ఈ మడకచాలను సాధారణంగా వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమి లోపలికి నీరు ఇంకేటట్లు చేయడం వల్ల పంటకు ఎక్కువ కాలం పాటు తేమను అందజేసేలా చేస్తాయి. అధిక వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టిని కొట్టుకొని పోకుండా మురుగునీటి కాలువలా కూడా పనిచేస్తాయి. ఈ విధంగా విత్తిన 30 నుంచి 35 రోజుల సమయంలో ప్రతి 3.5 మీటర్లకు ఒక మడకసాలు వేయడం వల్ల తేమ సంరక్షణతో పాటు దాదాపు 15% వరకు దిగుబడి పెరుగుతుంది. వర్షపు నీటిని సంరక్షించి ఫామ్ పాన్స్ ద్వారా పంటలకు అందించాలి. ముఖ్యంగా మనకు డ్వామా ద్వారా మనకు చెక్ డ్యాములు కానీ నీటి కుంటలు కానీ ఏమైనా ఉంటే గనక వాటి పూడికలు తీసుకోవడము లేదా అక్కడక్కడ గట్టు తీసుకోవడము, గుంతలు తీసుకోవడము, ట్యాంకులు కానీ ఇలాంటి వాటి నిర్మించుకోవడం వల్ల రైతులు పడిన వర్షాన్ని అక్కడే మన పొలంలో నిలుపుకోవడం వల్ల నీటి కొరత లేకుండా మనం పంటలకు నీటిని అందచేసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి నేల సంరక్షణ మరియు నీటి సంరక్షణ పద్ధతిలో మల్చింగ్. మనము దీన్ని మామూలుగా ఆచ్ఛాదన అని పిలుస్తాము. ఆచ్ఛాదన అనగా ఏమిటంటే మనకు పొలంలో దొరికే వ్యర్థ పదార్థాలు లేదా ఏదైనా పొట్టు కానీ లేకపోతే వేరు గడ్డి కానీ, ఎండిన గడ్డి కానీ, ఆకులు కానీ లేదా మనకు అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ మల్చిని కూడా మనం ఉపయోగించి ఆచ్ఛాదన చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన చేయడం వల్ల నేల అంతా కప్పి ఉంచడం వల్ల నేల మరియు నీటిని సంరక్షించడమే కాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది. అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యమైన రైతులు పాటించవలసిన నేల నీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేస్తే సమర్థవంతమైన నీటి పారుదల. మనకు ఉన్న నీటి వస్తుని బట్టి లేదా మనకు పడే వర్షాధారాన్ని బట్టి మనము నీటి పారుదల అనేది వినియోగించుకోవాలి అన్నమాట. సాంప్రదాయ పద్ధతులు బదులుగా డ్రిప్ లేదా స్ప్రింక్లర్స్ నీటిపారుదల విధానాలను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న రైతులు డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా సాగు చేస్తే గనక దాదాపు 30 నుంచి 60% వరకు నీరు ఆదా అవుతుంది. ఒకవేళ మనకు అనిశ్చిత వర్షపాతం ఉండి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు రక్షక తడి ద్వారా దాదాపు స్ప్రింక్లర్స్ తో గానీ డ్రిప్ తో గానీ ఇవ్వడం వల్ల దాదాపు 20 నుంచి 30% వరకు మనకు అధిక దిగుబడులు నమోదే అవకాశం ఉంది. ఈ రక్షక తడిని మనం నీటి కుంటల ద్వారా కానీ లేకపోతే మనకు వర్షపు నీటి పడినప్పుడు మనం ఆదా చేసిన నీటితో కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఇక ముఖ్యంగా నీటి ఆదా పద్ధతుల విషయానికి వచ్చేసరికి మనకు పంటల మధ్య దూరం వేసే పంటలు అనగా కంది కానీ, చెరకు కానీ ఇలాంటి పంటల విషయాల్లో ప్రతి విషయంలో మనము జంట వరుసలు లేదా వరుస తప్పించి ఇంకో వరుసలో నీరు అందించడం వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ జంట పద్ధతుల్లో కూడా మనం డ్రిప్ ద్వారా వేయడం వల్ల దాదాపు 60% వరకు మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే 30 నుంచి 40% వరకు బెట్ట పరిస్థితుల నుంచి మనము అధిగమించవచ్చు. ముఖ్యంగా అన్నిటి

ఎందుకంటే మనం చేయాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా దున్నడం వల్ల, అంటే మనం దాదాపు 4-5 సార్లు రైతులు పొలాన్ని దుక్కి దున్నే సమయంలో 4-5 సార్లు దున్నడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ దున్నడం లేదా దున్నకుండా ఉండే విధానాలు పాటించడం వల్ల నేల నిర్మాణం కాపాడబడి తేమ నష్టం తక్కువగా జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా మే మాసంలో మనము ఆచ్ఛాదన పంటలు అనగా పెసర కాని, పిల్లి పెసర కానీ, లేకపోతే ఏదైనా ఉలవ కానీ, జనుము కానీ, జీలుగని ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల మనము నేల నిర్మాణం పెంపొందించుకుని తేమను మన భూమిలో నిలుపుకునేలా మనం చేసుకోగలుగుతాము. ఇక మనం ముఖ్యంగా పాటించవలసిన పోషక యాజమాన్య పద్ధతులు, మనం ఎలిమినో ప్రభావం వల్ల మనకు పోషక యాజమాన్యంతో కూడా మనము కొంతవరకు నేల నిర్మాణాన్ని పెంపొందించి తేమని మన నేలలోని పెంపొందించుకోవాలి మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి సమతుల్యమైన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగము, పచ్చిరొట్ట పైర్లు వంటివి ఇలాంటివి వేసుకోవడం వల్ల మనం పోషక యాజమాన్యం పెంపొందించి ఈ పోషక యాజమాన్యం వల్ల మనము తేమ మరియు నీటిని సంరక్షించుకోవాలా మనం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వచ్చేసరికి సేంద్రియ ఎరువుల వినియోగం అనేది వినియోగంపై రైతులు దృష్టి సారించాలి. మొక్కకు అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వంటివి వాడడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటి నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ ఎలినో ప్రభావ సమయంలో మనం పెంపొందించుకోవాల్సిన విషయం ఏమిటంటే నేల నిర్మాణాన్ని అనగా నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధానాన్ని చూసుకోవాలి. అలాగే అనిశ్చిత వర్షపాతానికి మనము ముందే సంసిద్ధంగా ఉండాలి అన్నమాట. సో ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల భూమి యొక్క భౌతిక మరియు రసాయనిక లక్షణాల్లో మార్పు వచ్చి నేలకు మేలు చేసే జీవరాశుల సంఖ్య పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగి నీటి నిల్వ చేసుకునే స్వభావం పెరుగుతుంది. అలాగే పచ్చిరొట్టె పైర్లు వేయడం వల్ల వేసవి చల్లుల్లో పడిన వెంటనే మనకు పచ్చిరొట్టె పైర్లు అనగా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇలాంటి పంటలు వేయడం వల్ల పొలంలో ఎక్కువ రోజుల వరకు మనకు సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి అలాగే వేరు వ్యవస్థ బాగా ఉండి లోపల నీరు ఇంకిపోయే, తొలకరి వర్షాల పడిన వర్షపు నీటినంతా నీరు ఇంకిపోయేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి సమతుల్య ఎరువుల వినియోగం మనం రైతులు పాటించాలన్నమాట. సమతుల్య ఎరువుల వినియోగం వచ్చేసరికి నేల పరీక్ష ఆధారంగా మనము ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులు ఇవ్వడము, అలాగే సూక్ష్మ పోషకాలు సరైన సమయంలో ఇవ్వడం వల్ల పంట ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కను తట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను అధిగమించేలా వివిధ పోషకాల పిచికారీ ద్వారా మనము నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే బెట్ట పరిస్థితుల్లో మొక్క నేల నుంచి పోషకాలు తీసుకునే శక్తి తగ్గుతుంది. పోషకాలను ఉదయం లేదా సాయంత్రం వేళ్లలోనే మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లేదా కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్కల్లో బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా పిచికారీ చేయడం వల్ల ఫలితం చాలా బాగుంటుంది. ఈ విధానాలు పాటించడంతో పాటు రైతులు పంట వేసేటప్పుడు పంట బీమాని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. పంట బీమా వల్ల పంట నష్టం జరిగినప్పుడు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా మనము పంట నష్టం నుంచి పంట బీమాను మనం పొందే అవకాశం ఉంటుంది. కావున తప్పనిసరిగా రైతులు ఈ సంవత్సరంలో ఖరీఫ్ పంటలు వేసే సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటకి కూడా వ్యవసాయ పంటలకు కానీ ఉద్యానవన పంటలకు కానీ మనము పంట బీమా వ్యవసాయ అధికారుల ద్వారా మనము నమోదు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయము వాతావరణ ఆధారిత సూచనల్ని పాటించాలి. ముఖ్యంగా రైతులు వాతావరణ ఆధారిత సలహాలు సూచనలు పాటించాలి. మనకు ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం రోజుగాను 2 రోజుల్లో IMD ద్వారా మనకు వాతావరణ సూచనలు అందజేయడం జరుగుతుంది. ఈ సూచనల ఆధారంగా మనము వర్షం పడుతున్న సమయాన్ని కానీ, ఉష్ణోగ్రతల సమయాన్ని కానీ అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా రైతులు వారి పొలంలో చేయవలసిన పనులను ప్రణాళిక సిద్ధంగా చేసుకోవడం వల్ల మనము ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ పంటలను బెట్ట పరిస్థితుల నుంచి కానీ, లేకపోతే అధిక ఉష్ణోగ్రతలు కానీ నుంచి కానీ మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇంకొక చేయాల్సిన విషయం ఏమిటంటే వేడి గాలులు కానీ, ఎండ తీవ్రతను కానీ తగ్గించడానికి పంట చుట్టూ మనం ఏపుగా పెరిగే మొక్కజొన్న, సొజ్జ, జొన్న వంటి పంటలు వేయడం వల్ల 2 లేదా 3 వరుసల్లో వేసుకోవడం వల్ల దీని ద్వారా ఎక్కువ ఎండ తీవ్రతతో వచ్చే వేడి గాలును కానీ తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే వీటి ద్వారా రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని కూడా మనం
తగ్గించుకోవచ్చు. ఈ అంశాలను బట్టి మనం చూస్తే ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకు వ్యవసాయ సంవత్సరం అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ 2026-27 గాను మనకు వర్షపాతం తక్కువగా ఉండడము, మన భారతదేశం మొత్తం మీదుగా సూపర్ ఎల్లో కానీ లేకపోతే

0: రాంగ్ ఎల్నోగానే ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి పడే ప్రతి వర్షపు నీటి చుక్కను మనం ఒడిసి పట్టుకుని వాటిని పొదుపుగా వినియోగించుకోవడం వల్ల మనము రైతన్నలు అధిక దిగుబడి కానీ లేకపోతే ఎటువంటి నష్టం లేకుండా కూడా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి నీటి చుక్క ఎంతో విలువైనదిగా పరిగణించి ప్రతి ఒక్క చిన్న పొదుపు రేపటి మనుగడకు కీలకంగా మారబోతుంది. కాబట్టి సముద్రం వేడెక్కడం కేవలం ప్రకృతిలోనే మార్పు మాత్రమే కాదు, అది మన జీవనశైలిని ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసే అస్త్రం. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఈ సూపర్ ఎల్నో గండాన్ని అధిగమించడం అత్యవసరం. కాబట్టి రైతన్నలకు వ్యవసాయ పద్ధతులను పాటించడం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనము దాదాపు నష్టపడకుండా కొద్దిపాటి వరకు మనము దిగుబడిని పెంపొందించుకోవచ్చు.
1: మీరింతవరకు ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

కొల్లతో మేకలైతే కొల్లతో మేకలైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదంత ప్రేమతో. మేకైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదంత ప్రేమతో. ఆహాహా.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు వింటారు. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే

0: తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్రనేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద, గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేరు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలతగల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరుడితో విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ, అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర, పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిందెకు చివరన చిన్న రాయిని పురికోసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ? పార్టీ భీ తందు.

ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరికొద్ది క్షణాలలో

0: మధువాణి. సమయం 7:45. వికసిత్ భారత్ ఇలాంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ మోటే చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
2: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు గాని అక్కడ ఉండే చెట్లను గాని ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
1: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలవుతా ఉన్నది, దాని యొక్క తీరుతెన్నులు ఏంటంటారు?
2: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
1: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
2: ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1: మన హన్మకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలవుతుంది?
2: మన హన్మకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్, ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హన్మకొండ జిల్లాలో 1250 మంది రైతులను సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
1: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
2: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి

0: జరుగుతుంది ఈ పథకం ద్వారా?
1: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు గాలి నీరు నేల ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కానీ ఈ ట్రైనింగ్ విషయంలో కానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతులను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి తర్వాత బావిలు చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేయాలి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
1: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తుంది ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
0: అంటే ఇప్పుడు రైతులు మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది, ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటి వరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి ఇద్దరు కృషి సఖ్యులను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖ్యులకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖ్యులు మరియు మా ఏఈఓలు మా వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.
0: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే ఏ విధంగా ఉంది
1: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ, 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు, సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లాగా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
1: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు, ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి ద్వారా సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకి అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇస్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రం వాళ్ళని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటామంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం ఒక ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
0: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
1: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
0: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
1: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారికి ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్డ్స్ అట్లా ఉంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
1: 1,250 రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
0: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
1: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకలలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
1: 10 మండలాల్లో 1,250 మంది రైతులను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమేకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్కరోజుల్లో మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
0: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
1: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీమ్ వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
0: మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
1: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను భూమిని నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్యరహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: అవగాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ అశ్వవాహనారూఢాయ నమో నమః. అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధ వీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహినిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జీయంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం వలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో పదవ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజు సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
2: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలా మందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకుండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వారు సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని

0: ఆటగాళ్ళని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో, హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి, అధర్మాత్ములకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ, చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో, భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు, దొంగతనాలకు, మోసాలకు, దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో, అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జన్మ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా, నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించారో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవీధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు, వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు, అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకు రచలనాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొప్పుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
2: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటం.

స్వర్ణాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేప శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు, ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను
వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కలికి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకుని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే, ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అనంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా, చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే నాలుగు వీధులు కూడా నాలుగు వేదాలకు ప్రతీకమన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. రెండు వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందచేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జీయర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికీ కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయః.

0: ఏడుకొండలవాడ వెంకటరమణ
1: గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్.

0: నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफस्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ తెర వెనుకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్టపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం పరిపాలన, భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్టపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ
2: వాటర్ షుడ్ బి యూజ్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ హావ్ ప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలిబరేట్ ఆన్ ది ప్రాసెసింగ్ ఛాలెంజెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్. ఐ ఆమ్ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఇయర్ ఎడిషన్ విల్ సీ ది పార్టిసిపేట్.

0: ఇంటర్వెన్షన్ ఆఫ్ ఓవర్ 35 కంట్రీస్.
1: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్టాలు, వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్దతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పీఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్, ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ది చేయడంలో ఒపెక్, భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
0: seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me being as a minister in this sector is that when those first time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
1: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్ గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో జపాన్ పై భారత్ 2 పరుగులు తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్టాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమాచార్యుల వారి కీర్తన.

0: 8:45. ఇప్పుడు విందాం నందనవనం నాటిక. వింటారు రచన శ్రీమతి ఇ రాజ్యలక్ష్మి.
1: ఆకాశవాణి నందనవనం నాటిక రచన శ్రీమతి ఇ రాజ్యలక్ష్మి. ఇందులో పాల్గొన్నవారు భారతమ్మ, శ్రీమతి ఏ సక్కుబాయి, శారదమ్మ, శ్రీమతి టి సీతాలత, కావేరి, శ్రీమతి ముందులూరి కృష్ణకుమారి, శ్రీహరి, శ్రీ బి విద్యాసాగర్. వినండి నందనవనం నాటిక.
2: హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీహరి, ఒరే శ్రీహరి, ఏమిట్రా చేస్తున్నావు?
3: ఏమి లేదమ్మా, బీరకాయ చెక్కు తీస్తూ ఉన్నా.
2: అదేరా చూస్తున్నా, ఆ పని నువ్వెందుకు చేస్తున్నావు అని.
3: అది కాదమ్మా, పాపం కావేరి ఒక్కతే ఇంటి పని వంట పని కూడా చేయాలి కదే.
2: ఏమిటి, ముగ్గురికి వండి పెట్టడం పెద్ద పనా? మా రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో 25 మందికి పెద్ద పెద్ద గుండెగలతో వండి వార్చేవాళ్ళం తెలుసా?
3: అవుననుకో, కానీ కావేరి ఉద్యోగానికి కూడా వెళ్ళాలి కదే.
2: ఏమిటి ఉద్యోగమా, ఎవరి కోసం చేస్తుందిరా ఉద్యోగం? ఆ ఉద్యోగం చూసేగా కానీ కట్నం లేకుండా చేసుకున్నాం. ఇదిగో కట్నం డబ్బు కూడేదాకా కావేరి ఉద్యోగం చేయాల్సిందే, కోడలుగా ఇంట్లో పని చేయాల్సిందే.
3: పాచి పని కన్నా పని మనిషిని పెట్టరాదటే.
2: నీకు పిచ్చిగిచ్చి పెట్టింది ఏమిట్రా, ఈ రోజుల్లో పని మనుషులు కనీసం 100 రూపాయలు లేనిదే రారు. పైగా కాఫీ టీ ఏమారితే టిఫిన్లు ఒక పూట అన్నం అంతా కలిపితే ఎంత అవుతుందో లెక్క చూడు. లాభం గోబులో కన్నట్లు మీ ఆవిడ జీతంలో ఆ బస్సులకి దీనికి దానికి పోను మిగిలేదు ఎంతరా?
3: అది కాదే,
2: అది లేదు ఇది లేదు, ముందు ఏడంగి పనులు మాని లోపలికి వెళ్ళు.
4: మీరు చేసించాలి ఇలా ఇవ్వండి.
3: కావేరి
4: అయ్యా మీకు నమస్కారం. మీరు సాయం చేసేది చాలు, మీ అమ్మతో మాటలు అనిపించేది చాలు, వెళ్ళండి.
3: కావేరి నీకు సహాయం చేయాలనే ఉంటుంది కానీ మా అమ్మ ఊరుకోవటం లేదే. కావేరి నీకు నా మీద కోపమా? కావేరి కావేరి మాట్లాడు కావేరి.
4: కావేరి కావేరి కావేరి ఇలా పనికి అడ్డం తగులుతుంటే నేను ఎలా పనిచేసుకోను? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి.

0: వస్తున్నా.
1: ఎవరు? ఓ నువ్వా శారదమ్మా, చాలా రోజులు కనిపించావే.
2: ఎక్కడ, తీరికే ఉండటం లేదు వదినా.
1: ఏం పాపం, పుట్టిన నుంచి కోడలు ఇంకా రాలేదా?
2: వచ్చింది వదినా, రెండు నెలలు అయింది వచ్చి.
1: కోడలు వచ్చిన తర్వాత నీకేమిటి అంత తీరిక లేని పని?
2: అదేమిటి వదినా, కోడళ్ళు వస్తే అత్తకు పనే ఉండదా?
1: బాగుంది నీ మాటలు, మనకి విశ్రాంతి దొరకాలనే కదా కొడుకులకి పెళ్లి చేసి కోడలను తెచ్చుకునేది.
2: చీ ఊరుకో వదినా, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మన విశ్రాంతి కోసం కొడుకు పెళ్లి చేస్తామా? తప్పు కదూ, మన కాలు చెయ్య బాగున్నంత కాలం మన పని మనం చేసుకుంటే తప్పేమిటి?
1: బాగుంది సంబడం, నీలాంటి దద్దమ్మలు అత్తలవుతే కోడలదే పై చేయలే.
2: చాలే ఊరుకో, అత్తలు కోడళ్ళని కూతుళ్ళులాగా అభిమానిస్తే కోడళ్ళు కూడా అత్తని తల్లిలాగా అభిమానిస్తారు.
1: అభిమానిస్తారు, ఎందుకు అభిమానించరు? ఆ పిచ్చి నీ వరకే ఉంచుకో, నా దగ్గర సాగవి ఆటలు. నా దృష్టిలో కోడలు కోడలే, అత్త అత్తే. కాసేపు కూర్చో, కాఫీ కలుపుకొస్తా.
2: ఏమ్మ కావేరి, కులాసానా? ఇదిగో వదినా, మీ కోడలు వచ్చింది, కాఫీ 3 గ్లాసులతో పట్టరా.
1: ఏమిటి, మా కోడలు వచ్చిందా? ఏం కావేరి, ఇవాళ త్వరగా వచ్చావు?
3: ఈవేళ బస్సులో రాలేదత్తయ్యా, మా ఫ్రెండు స్కూటర్లో ఇంటి దగ్గర దింపింది.
1: అలాగా, సరే గాని లోపలికి వెళ్ళి కాఫీ కలుపు, మాకిచ్చి నువ్వు తాగదు గాని.
3: అలాగే అత్తయ్యా.
2: ఇదేం బాగాలేదు వదినా, పాపం తోటకూర కాడలాగా ఒడిలిపోయి వచ్చింది. వచ్చి రాగానే పని చెప్పటం ఏమీ బాగాలేదు. ఆ కాఫీ ఏదో నువ్వే కలిపి తీసుకురావచ్చుగా, నీ సొమ్మేం పోతుంది.
1: ఏం పోతుందా, మర్యాద పోతుంది, అత్తంటే భయం జారిపోతుంది, నేనే పెద్ద సంపాదన పొందాలనే గర్వం నెత్తికెక్కుతుంది. చూడు శారదమ్మా, కోడల్ని కోడలుగా చూస్తేనే అత్తల పెద్దరికం ఉంటుంది.
2: నీవన్నీ పాతకాలపు మాటలు వదినా, ఈ కాలం కోడళ్ళు అత్తల అధికారాన్ని సహించటం లేదు. మీ కోడలు మంచిది కాబట్టి నీ ఆటలు సాగుతాయి.

0: ఉన్నాయి.
1: అయ్యో, అత్తాకోడల సామరస్యం ఆ లక్ష్మీ సరస్వతులకే పోసగలేదు. మానవ మాత్రం మనమెంత! చూడు శారదమ్మా, కోడలు నెత్తి మీద ఎక్కించుకోమాక మళ్ళీ దింపటం కష్టం. ఇదిగో కావేరి, నేను గుడికి వెళ్ళొస్తా, తలుపేసుకో.
0: వస్తానమ్మా కావేరి.

0: అమ్మా అమ్మా,
1: మీ అమ్మగారు ఇంట్లో లేరు.
0: ఓహో, అందుకేనా ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎక్కడికి వెళ్ళింది?
1: గుడికి వెళ్ళారు.
0: ఎంతసేపు అయింది వెళ్ళి?
1: చాలాసేపు అయింది.
0: ఎప్పుడు వస్తుందో?
1: నాకేం తెలుసు, ఆవిడ అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తారో ఏమో. ఆవిడని అడిగేవాళ్ళు ఎవరు?
0: పోనీలే, ఎంత లేటుగా అయినా రాని, ఈ కాసేపు అయినా మనం ఏకాంతంగా ఉండొచ్చు.
1: ఓహో, పర్వాలేదే, తమరికి ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి.
0: ఎందుకుండో, కానీ ఏం చేయను, నీతో సరదాగా మాట్లాడితేనే అమ్మ కోపం వచ్చేస్తుంది. కానీ కావేరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం.
1: ఈ ఇష్టం అంతా అమ్మని చూడగానే ఏమవుతుందో.
0: అమ్మో, అమ్మ అంటే నాకు భయం.
1: మీరింత దద్దమ్మలు కాబట్టే ఆవిడ అంతలా నోరు చేసుకుంటుంది.
0: కావేరి కావేరి, మనం సినిమాకి వెళ్దామా?
1: ఆ సినిమా వైభవం కూడా అయిందిగా స్వామి. మన పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాంగా, అటు మీరు ఇటు నేను, మధ్యలో మీ అమ్మగారు, సినిమా అంతా చెక్క బొమ్మల్లా కూర్చుని చూసాం.
0: ఈసారి అమ్మ లేకుండానే వెళ్దాం.
1: అది అయిందిగా, ఓసారి మీ అమ్మగారు ఎక్కడికో వెళ్లారని, అమ్మ ఇంట్లో లేరు కదా అని సినిమాకి వెళ్ళాం. సినిమా చూస్తున్నంతసేపు మీ ఝాస అమ్మ మీదే. అమ్మ వచ్చేసిందేమో, మన తిడుతుందేమో అని ఒకే నస. బోర్ కొట్టి ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేసాం, గుర్తులేదా మీకు?
0: ఈసారి అలా కాదు.
1: మరేలాగో?
0: అమ్మకు చెప్పకుండా వెళదాం.
1: అదేలా?
0: ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి మ్యాట్నీకి వెళ్ళి వచ్చేద్దాం.
1: ఆశ్చర్యం ఆశ్చర్యం, ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా ఇంత ధైర్యం?
0: కావేరి, ఏమైనా సరే అమ్మ నిన్ను బాగా చూసుకునేలా చేయాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతావు?
1: పిల్లి మెళ్ళ గంట కడతానంటే నవ్వు రాకేమవుతుంది?
0: అలాగే చూస్తూ ఉండు, నా తెలివితేటలు ఉపయోగించి మంచి ప్లాన్ ఒకటి వేస్తాను.
1: అబ్బో, వ్యవహారం చాలా సీరియస్గానే ఉందే.
0: దొరికింది, గుడ్ ఐడియా, నంబర్ వన్ ప్లాన్.
1: ఏమిటబ్బా అంత మంచి ప్లాన్?
0: మా అమ్మకి డబ్బంటే పంచి ప్రాణాలు కదా.
1: అందులో సందేహం. లంచాలు తీసుకుని డబ్బు మూటలు కట్టలేదని, రకరకాల నగలు చేయించలేదని, మేడలు మిద్దలు కట్టలేదని తెగ సాధిస్తూ ఉంటే మీ విసిగెత్తేగా మీ నాన్నగారు సన్యాసుల్లో కలిసిపోయారని మీరే చెప్పారు.
0: అవును కదా, ఆ డబ్బు పిచ్చమ్మకి నువ్వు తెచ్చే జీతం ఇక రాదని తెస్తే ఏమవుతుంది?
1: ఏమవుతుంది? పుట్టింటికి తరుగుతుంది. ఇదేనా మీ నెంబర్ వన్ ప్లాన్? అది కాదండి, నా జీతాన్ని కట్నం కింద జమ కడుతున్నారు మీ అమ్మగారు. అలాంటి మీ అమ్మగారు నేను ఉద్యోగం మానేస్తే ఊరుకుంటారా?
0: ఉద్యోగం మానకర్లేదు కావేరి.
1: అదేంటి?
0: మరదే మన ప్లాను. గోడకి చెవులుంటాయి, నువ్వు ఇలా దగ్గరికి రా, చెవులో చెప్తాను.
1: ఏమో నాకు నమ్మకం లేదు.
0: అబ్బా, అపశకునాలు పలకవద్దు, నేను చెప్పినట్టు చేసేయి.
1: సరే, ప్రయత్నిద్దాం.

0: నమో వెంకటేశాయ పురుషాయ గోవిందాయ నమో నమః. కావేరీ కావేరీ.
1: వస్తున్నానండి.
0: ఏమిటి వేళ పడుకునే ఉన్నావు? ఆఫీస్ లేదా?
1: ఆఫీస్కి వెళ్ళనత్తయ్యా.
0: ఏ ఆఫీస్కి సెలవా లేక స్ట్రైక్లు ఏమన్నానా?
1: అదేం కాదు, నేనే లీవ్ పెట్టాను.
0: నువ్వు సెలవు పెట్టావా? ఎందుకు?
1: ఒంట్లో బాగోలేదత్తయ్య.
0: ఒంట్లో బాగోలేదంటున్నావు? కొంపదీసి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఏ నేను శ్రీహరికి ముందుగానే చెప్పాను 2-3 ఏళ్ల దాకా పాము అనకూడదు అని. అలా ఖర్చులు పెరిగిపోతే నీ జీతం అంతా నీళ్ళలో ఉప్పులా కరిగిపోతే ఇంకా ఏం మిగులుతుంది?
1: అబ్బే అదేం కాదత్తయ్య.
0: లేదు కదా, మరి నీకేమిటి సుస్తి?
1: ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది అత్తయ్య.
0: ఉన్నట్లుండి అంత సుస్తి ఏంటో నీకు? మనం డబ్బులు ఇవ్వక్కర్లేకుండానే మీ ఆఫీసు డాక్టర్లు చూస్తారుగా, అక్కడ చూపించుకోపోయావా?
1: చూపించుకున్నానత్తయ్య.
0: ఏమన్నారు?
2: కావేరీ కావేరీ.
0: ఏమిట్రా ఏమిటా హడావిడి?
2: కావేరికి ఈ మధ్య చాలా సుస్తి చేసిందట, మనకి చెప్పనే లేదు. ఇప్పుడు బస్టాప్లో వీళ్ళ ఆఫీస్ అమ్మాయి కనిపించి చెప్పింది.
0: ఏమైందిరా?
2: కావేరి ఆఫీసులో 2-3 సార్లు స్పృహ తప్పి పడిపోయిందట. ఆఫీస్ వాళ్ళు కావేరికి మెడికల్ లీవ్ ఇచ్చి 15 రోజుల్లో రికవర్ అయ్యి ఫిట్ అనిపించుకుంటే సరే, లేకుంటే డిస్మిస్ చేస్తామని నోటీస్ కూడా ఇచ్చారట.

0: అయ్యో, ఎంత మాట ఎంత మాట!
1: అవునమ్మా, ఇప్పుడు మన మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు.
0: అయితే శ్రీహరి, కావేరికి ఉద్యోగం పోతుందా ఏమిట్రా?
1: అంతేగా మరి.
0: అయ్యయ్యో, లక్షణంగా 1000 రూపాయలు జీతం తెస్తుంది, ఇది పోతే ఎలారా?
2: అదేనండి నా బాధ, ఇంకా కట్నం డబ్బు కూడా జమ అవ్వలేదుగా.
0: ఇప్పుడు నీకు రెస్ట్ ఏగా కావాల్సింది.
2: డాక్టర్లు అలాగే అన్నారత్తయ్య.
0: ఈ వేళ నుంచి ఇంటి పని నాకు వదిలేసి.
2: అమ్మమ్మ, ఎంత మాట, పెద్దవారు మీతో పనిచేయించడమా?
0: ముగ్గురికి వండి పెట్టడం పెద్ద పనేం కాదు. పాచి పనికి పని మనిషిని పెడతాను, నువ్వు మాత్రం బాగా రెస్ట్ తీసుకో. ఇదిగో శ్రీహరి, ఎంత ఖర్చైనా సరే డబ్బులు మొహం చూడకుండా కావేరిని మంచి డాక్టర్ చూపించు. టానిక్లు మందులు బాగా రాయించు. వచ్చేప్పుడు పళ్ళు ఇళ్ళు పట్టుకురా.
1: ఓ అట్లాగే.
0: ఇదిగో కావేరి, మందు మాకు బాగా వేసుకో, పళ్ళు గిళ్ళు బాగా తిను. మీ ఆఫీస్ వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చారు కదా, కానీ నువ్వు 5 రోజులను గుమ్మడి పండులా తయారవ్వాలి, తెలిసిందా?
2: అలాగే అత్తయ్యా.
0: పనంతా అలాగే పడి ఉంది, నేను చూసుకుంటాను, కానీ నువ్వు పడుకో.

0: కావేరి, ఎలా ఉంది మన ప్లాన్?
1: బానే ఉంది కానీ పెద్ద ఆవిడని మోసం చేస్తున్నామని బాధగా ఉందండి.
0: ఓహో, అన్నిటికీ అన్ని అంటే ఎలా? 4 రోజులు గడిచాక నువ్వు నీ చేతనేంత సహాయం చేస్తూ ఉండు, అప్పుడు ఈ పాపం ఖుష్కాకైపోతుంది.
1: ఓ మీరా, రండి రండి. అత్తయ్య, శారదమ్మ గారు వచ్చారు.
2: వస్తున్నా, కూర్చోబెట్టు.
3: ఏమ్మా కావేరి, కులాసానా? ఒట్టి మనుషులా లేవే, ఎన్నో నెల?
1: 5 నెలలండి.
2: ఏ శారదమ్మ, 6 నెలలుగా కనిపించనలేదే.
3: ఎక్కడా, తీరికే దొరకటం లేదు. వదినా,
2: కూర్చో, కాఫీ కలుపుతా. కావేరి, నీకు కావాలా?
1: కొద్దిగా ఇవ్వండి అత్తయ్య.
3: ఏమిటి, మీ అత్తగారు నిన్ను అడిగి కాఫీ తీసుకొస్తానంటుంది, ఏమిటి వింత?
2: ఎందుకు శారదమ్మ అంతలా ఆశ్చర్యపోతున్నావు?
3: ఆహా, కోడల్ని కోడలిగా చూడాలి కదా నీ వాదన ప్రకారం.
2: అవును అన్నాను, కానీ కోడల్ని కూతుర్లు ఆదరిస్తే ఎంత సుఖము శాంతి ఉంటాయనేది గమనించాను ఈనాడు.
3: నిజంగానా? మంచిది వదిన, చాలా సంతోషం. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు.
2: సినిమాకి వెళ్ళమన్నాను.
3: నీలో ఇంత త్వరగా మార్పు వస్తుంది అనుకోలేదు వదిన. ఏమిటో, ఆడపిల్లలు, ఉద్యోగాలు, సుఖం ఉండటం లేదు. ఇంట్లో చూసుకునేవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు అగచాట్లే. అందుకని మా కోడల్ని ఉద్యోగం మానిపించేశాం.
2: అవునమ్మా, అందుకే మా కోడల్ని పని వదిలిపెట్టమన్నాను. వచ్చే డబ్బులు వదులుకోవటం దేనికి, చేయగలిగినన్నాళ్ళు చేస్తాను అంటుంది. సరే, నా కాలు చేయి బాగా ఉన్నంత కాలం నాకు చేతనైంత సహాయం చేస్తాను.
3: అదేనమ్మా కావాల్సింది. అత్తాకోడళ్ళ సామరస్యం ఉంటేనే ఆ ఇంట్లో కలతలుండవు. మగవాడిననే అహంకారం లేని భర్త, అత్తననే అధికారం చెలాయించిన అత్త దొరికిన ఆడపిల్ల జీవితం నందనవనమే అవుతుంది. ఏమంటావు వదినా?
2: ఇంకేమంటాను, సత్యమైన మాట అంటాను. ఇప్పుడు మా ఇల్లు కూడా నందనవనమే సువా.
4: మీరింతవరకు నందనవనం నాటిక విన్నారు. రచన శ్రీమతి ఈ రాజ్యలక్ష్మి. ఇందులో పాల్గొన్నవారు భారతమ్మ శ్రీమతి ఏ సక్కుభాయి, శారదమ్మ శ్రీమతి టి సీతాలత, కావేరి శ్రీమతి ముందులూరి కృష్ణకుమారి, శ్రీహరి శ్రీ బి విద్యాసాగర్.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Host and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సీతారామం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సింధూరి విశాల్ పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతికి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తును

సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ నెల 30. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ నెల 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. రామయ్య వస్తావయ్య చిత్రం నుండి ఈ పాట.

విన్న పాట బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 25వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మెడవాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల వాపులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కనుక శ్రోతలు ఈ శుక్రవారం ఉదయం 7:45 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08

5554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. గమనికి విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్, అనిత పాడిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

విన్న పాట పులిబిడ్డ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల గురించిన విశేషాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి నువ్వే కావాలి చిత్రానికి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట, సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి

విన్న పాట రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట విన్నారు. సీతారామశాస్త్రి సాహిత్యానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. సాహిత్యం ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మల్లీశ్వరి చిత్రం కోసం ఘంటసాల గారు భానుమతి పాడిన పాట. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

విన్న పాట శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం చక్రవర్తి.